శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 21వ తేదీ, గురువారం. వివిధ భారతిలో సమయం 5:58:45. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కేంద్ర మంత్రిమండల కీలక సమావేశం ఈ రోజు సాయంకాలం ఢిల్లీలోని సేవాతీర్థలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా మంత్రులంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా అన్ని విమానాశ్రయాల్లో సరసమైన ధరలతో ఉడాన్ యాత్రీ కేఫ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్యాత్మిక నాయకుడే కాదు, గొప్ప మానవతావాది అని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న బెంగళూరులో నిర్వహించిన ఆ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్టంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను సంఘటితం చేసి ఆహార శుద్ది యూనిట్లు ఏర్పాటు చేయించడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని పరిశ్రమలు ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు, దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యమిచ్చేందుకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 7 ఏళ్ల పాటు ఈ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ తన సుదూర రాకెట్ వ్యవస్థ సూర్యాస్త ప్రయోగాన్ని ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా నిర్వహించింది. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చినట్లు వివరించారు. ఎరువుల అక్రమ నిల్వలు, మళ్లింపు, అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నెల 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 182 మంది ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04:40. వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు

0: సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ ఫర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ టు రిమోట్ విలేజెస్ వెరీ ఫ్యూ స్పిరిచువల్ లీడర్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ హావ్ హర్న్ ది ట్రస్ట్ ఆఫ్ బోత్ ఆర్డినరీ పీపుల్ అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ది వే గురుదేవ్ యాస్.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీ

0: సిఎస్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం.
1: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
1: No one can live without water, so
2: save water, save life and save future.
3: Good morning ma'am.
4: Hi students.
3: Good morning.
4: Sare ee roju oka special day undi, mee andarki quiz untundi, prepare avandi.
3: Amma.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
1: రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
2: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పెహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కి భరాయి కే లియే కామ్ కరేంగే.
1: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
2: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है. यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है జిస్కి కేంద్ర మే మానవ కళ్యాణ్ ఖాద్య సురక్ష ఔర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రతా కే సాత్ స్వీకార్ కర్తే హువే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
1: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన

0: సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రుబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్టేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రుబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: స్టూడియోలో సమయం 7:15. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము.

0: యస్య ఎవరికి అహంకృత నేను కర్తను అనే భావః న భావము లేదో, యస్య బుద్ధిః యవని యొక్క బుద్ధి న లిప్యతే కర్మఫలంచేత అంటబడడం లేదో, సహ ఇమాన్ అలాంటివాడు ఈ లోకాన్ జీవులందరినీ, హత్వా అపి సంహరించినా కూడా, న హంతి సంహరించినవాడు కావడం లేదు, న నిబధ్యతే సంహార క్రియాఫలమైన అధర్మం చేత బంధింపబడడం లేదు.
1: యస్య నాహంకృతో భావః

0: అర్జున, ఎవడికైతే నేనే కర్తను అనే కర్తృత్వ భావన లేదో, అలాగే ఆ కర్మకు ఫలితాలైన సుఖదుఖాలు మనస్సుకు అంటడం లేదో, అటువంటి వ్యక్తి లోకదృష్టిలో ముల్లోకాలను సంహరించినా కూడా తత్వదృష్టిలో ఆ సంహార క్రియకు అతడు కర్త కాడు. అంతేకాక సంహార ఫలమైన పాపం అతడిని బంధించదు.
1: యస్య నాహం కృతో భావః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:22:20 అయితే అయిపోయింది. మరి నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే వచ్చేసాను మరి కాఫీ టైంకి. మరి మరి ఇవాళ కాఫీ టైంలో ఏం చెప్పబోతున్నాడు, ఇవాళ డే స్పెషల్స్ అని అనుకుంటున్నారు కదా. మరి కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకోసం ఒక మాట అయితే చెప్తానన్నమాట. మరి లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. మరి అలాగే విజయ రహస్యమంతా అదే కదా. అంతేకాదు, మరి మనకు లక్ష్యం ఉంటేనే మనం గెలిచినట్టు కాదు, ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే మనం విజయం సాధించినట్టు. సో మరి కాఫీ టైం స్టార్ట్ చేసే ముందు మరి మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. శతమనం భవతి నుండి మెల్లగా తెల్లారిందో అనే పాట అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైం, మరి ఇవాళ డే స్పెషల్స్ ఏం తీసుకొచ్చాడు మధుసూదన్ అని చెప్పి అనుకుంటున్నారు కదా. మరి మీకోసం నేనైతే కాఫీ టైంలో మంచి డే స్పెషల్స్ అయితే తీసుకొచ్చేసాను. మీరు గమనించే ఉంటారు కదా, నీరు తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ అన్నమాట. మరి టీలో ప్రధాన రకాలుగా వైట్, బ్లాక్, గ్రీన్, ఇంకా ఓలాంగ్, హెర్బల్, ఇంకా పుయర్ టీలు ఉన్నాయి. ప్రపంచంలో టీ త్రాగేవారి సంఖ్య పెరగడంతో టీ ఉత్పత్తి చేసే దేశాలలో ఉత్పత్తి అనేది సవాళ్లతో కూడుకున్న పని. మరి ఈరోజు తేయాకు సంస్కృతిని కూడా జరుపుకుంటారనమాట. ఒక్కో దేశంలో ఒక్కోసారి జరుపుకుంటున్న ఈ టీ డేని ఒకే రోజు కలపడం కోసం May 21 అంటే ఈ రోజున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ టీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ డీజే టిల్లు మూవీ నుండి పటాసు పిల్ల అనే సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరిషిడలో. టైం చూసి 7:32 అయితే దాటిపోయింది. మనం ఉన్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్, అంటే సంభాషణ అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్య ప్రపంచ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. 2002 ప్రారంభించిన దీనిని 21 మనం జరుపుకుంటున్నాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని బామియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన 2001 తాలిబాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా యునెస్కో దీనిని స్థాపించారట. మరి శ్రేయస్సు సుస్థిర అభివృద్ధి మరియు ప్రపంచ శాంతియుత సహజీవనాన్ని సాధించే సాధనంగా సంస్కృతి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మరి ఇంకొన్ని డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. జాను మూవీ నుండి ద లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అయితే వస్తుంది. ప్రదీప్ కుమార్ పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో మనమున్నాము కాఫీ టైంలో.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: FM 101.3.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 7:46 దాటి 15 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఉన్నారు కాఫీ టైంలో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి సూపర్గా వింటూ ఉన్నారు కదా. మరి ఇవాళ ఇంకో డే స్పెషల్ ఏమిటి అంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం May 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మనమైతే జరుపుకుంటున్నాం. అలాగే ఉగ్రవాద హింసల వల్ల కలిగే ప్రమాదాలు, సమాజంపై వాటి ప్రభావం గురించి యువతలో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.

మరి ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞను ప్రభుత్వ సంస్థలన్నిటిలోనూ ఈ ప్రతిజ్ఞను నొక్కి చెప్తుంది. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, కేర్ ఆఫ్ కంచరపాల మూవీ నుండి ఆశాపాశం అనే పాట అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూస్తే 7:57 అయితే అయిపోయింది. మరి మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇంకా లాస్ట్ డే స్పెషల్ ఏంటి అంటే, 40 సంవత్సరాల వయసులో భారత ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మరి రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు, అతను విమాన పైలట్గా పనిచేసేవారట. కానీ 1980లో తన తమ్ముడైన సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దూరం కావడంతో రాజీవ్ గాంధీ తన తల్లి అయిన ఇందిరాగాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈరోజు ఆయన మన మధ్య లేని రోజు ఇది. మరి ఇవాళ కాఫీ టైంలో మరి చాలా డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నోయిడాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థతో ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ నిన్న సమావేశమయ్యారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేసి కార్మికులకు విశ్రాంతి, భోజనం, శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేస్తున్నారు.

చేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. ప్రజల్లో ఐక్యత శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21 తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూసి 8:04 అది అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి ఇంకెందుకు కలిసాం, గుడ్ మార్నింగ్ విజయవాడకి వెల్కమ్ చెప్పేద్దాం. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయో మరి మీకోసం నేనైతే అప్డేట్ తీసుకొచ్చేసాను. మరి పెట్రోల్ ధర లీటర్ ధర వచ్చేసరికి 113.88 రూపాయలు అయితే ఉంది. అలాగే డీజిల్ లీటర్ ధర వచ్చేసరికి 101.57 రూపాయలు అయితే ఉంది. ఇంకా మనం ఇవాల్టి గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా చూసేద్దాం. మరి గోల్డ్ రేటు ఎలా ఉంది అంటే ఇవాల్టి గోల్డ్ రేటు 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 15,836 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇవాల్టి సిల్వర్ రేటు ఎలా ఉంది అంటే సిల్వర్ గ్రామ ధర వచ్చేసరికి 284.90 రూపాయలు అయితే ఉంది. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం సూపర్ గా నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చలో మూవీ నుండి, చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ని పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి, స్వర సాగర్, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల, రవికుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

0: ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసి 8:11 మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి సూపర్గా ఉంటుంది వెదర్ అయితే మటుకు, అసలు ఎక్కడ తగ్గనంటుంది ఎండ కూడా. సో మరి జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే ఇంకా 44 degrees నుంచి 45 దాకా కూడా వెళ్ళచ్చు. సో మరి మార్నింగే 9 నుంచే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అసలు 7 కే స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే.

అది చిన్నంగా స్టార్ట్ అయ్యి 9కి మనకి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి ఈలోపు మనం చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే చేసేసుకొని సేఫ్గా ఉండాలి ఇంట్లోనే. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఎండలకి. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. చల్మోహన రంగా మూవీ నుండి గాఘా మేఘా అనే పాట అయితే వస్తుంది. తమన్ ఎస్ఎస్ రాహుల్ నంబియార్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మరి మీకోసం నేనైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాను. SBI ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ కావాలి అనమాట, MMGS 2 రిక్రూట్మెంట్ అయితే ఉంది. సో మరి ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ప్లస్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఇంకా సర్టిఫికేట్ కూడా ఉంటే ఇంకా మంచిది అని అన్నారు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 100 అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 64,000 నుండి 93,000 దాకా ఉంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 2 జూన్ 2026 దాకా ఉంది. సో మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఇంకొక రిక్రూట్మెంట్ ఏమిటి అంటే RRB ALP రిక్రూట్మెంట్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ. వేకెన్సీస్ అయితే 11,127 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి 19,000 నుండి 63,000 మధ్యలో ఉండొచ్చు. పే లెవెల్ 2 7th PC అని అన్నారు. సో మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 జూన్ 2026. మరి తప్పకుండా ఆన్లైన్లో వెబ్సైట్లో చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకునే వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ కాకండి. సో మరి ఇది ఇవాళ

వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ముగ్గురు మనగాళ్ళు చిత్రం మూవీ నుండి మరి ఓ పిల్లని అనే పాట అయితే వినేశారు. యాసిన్ నిజార్ పాడిన ఈ సాంగ్ వినేశారు. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి ట్రాఫిక్ అప్డేట్స్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి ట్రాఫిక్ అప్డేట్స్ మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాల్టి ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అనేది మనం చూద్దాం. మరి ఎంత ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది అంటే, సో మరి కెనాల్ రోడ్లో కొంచెం కొంచెంగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది, అలాగే బెన్ సర్కిల్ దగ్గర కూడా కొంచెం కొంచెంగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి, మరి మెయిన్ సిగ్నల్స్ కాబట్టి మరి సిగ్నల్స్ అయితే తప్పకుండా పాటించండి. అలాగే బైక్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోండి. అలాగే సీట్ బెల్ట్ తప్పనిసరి, మరి ఫోర్ వీలర్స్ అయితే తప్పనిసరిగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. మరి సేఫ్గా వెళ్ళండి, మరి అంతే సేఫ్గా ఉండండి కూడా. సో మరి జాగ్రత్తగా ఉండండి, ఎండలకి ఎక్కువగా తిరగద్దు. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ నల్లమల మూవీ నుండి, ఏమున్నావే పిల్ల అనే పాట అయితే వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 8:36. నేను మీ అర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి కోట్ ఏం తీసుకొచ్చేసాడు మధు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. మరి ఫియర్ ఈజ్ డెత్, ఫియర్ లీజ్ ఈజ్ లైఫ్. భయం మరణం, నిర్భయం జీవితం. భయాన్ని జయించిన వారే గొప్ప విజయాలు సాధిస్తారు. మరి ధైర్యం జీవితంలో విజయానికి ఎంతో కీలకం. మరి భయం అనేది మన ఆలోచనలు, కలలు, మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. మరి ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా జీవితంలో ఏ విజయాలనైనా మనం సాధించగలం. నిర్భయంగా ఉండటం వల్ల మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మన జీవితం వైపు అది ఎంతో గొప్ప అడుగులను వేపిస్తుంది అన్నమాట. సో మరి ఆ జీవితం వైపు అడుగులు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, మన ఆత్మవిశ్వాసం ఎంత బాగుండాలి అంటే, ఎంత గొప్పగా ఉండాలి అంటే, అప్పుడే మన జీవితం వైపు మంచి అడుగులు అనేది మనం వేయగలం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాము ఈ కోట్ గురించి. మరి ఇంకా నెక్స్ట్ మీకోసం సూపర్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను పరిణయం మూవీ నుండి.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం ఉన్నాం కదా. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి మంచి కోట్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకొక కోట్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మెన్. మనలో ఉన్న ప్రతిభ బయటకు తీయగల శక్తి ఒక విద్యకే ఉంది. మరి అది చదువులో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, మరి ఆటలో పాటలో ఇలా అన్ని రంగాలలో చేయగల సత్తా ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది కదా.

చదువులో మన ఉన్న సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. మరి మంచి ఆలోచనలు, నైతిక విలువలను, వ్యక్తిత్వ వికాసం కూడా విద్యలో భాగమే. మరి ఇంకొన్ని విషయాలు మన మీద మాట్లాడుకుందాం. మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. బాలు మూవీ నుండి నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను, నీలో జరిగే అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనలో ఉన్న ప్రతిభ బయటకు తీయగల శక్తి ఒక విద్యకే ఉందన్నమాట. మరి అది చదువులో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, ఆటలో, పాటలో, ఇలా అన్ని రంగాలలో చేయగల సత్తా ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. మరి నిజమైన విద్య మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. విద్య ద్వారా ఒక వ్యక్తి మంచి పౌరుడిగా, మంచి మనిషిగా కూడా ఎదగగలరు. సో మరి చాలా విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మంచి కోట్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మరి భయం మరణం నిర్భయం జీవితం, భయాన్ని జయించిన వారే గొప్ప విజయాలు సాధిస్తారు. ధైర్యం జీవితంలో విజయానికి చాలా కీలకం అన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మెన్. మనలో ఉన్న ప్రతిభ బయటకు తీయగల శక్తి ఒక విద్యకే ఉంది. మరి అది చదువులో కావచ్చు, దేనిలో అయినా కావచ్చు అని చెప్పి మనమైతే మాట్లాడుకున్నాం కదా. సో మరి ఇది ఇవాల్టి కోడ్ మరి మంచి సూపర్గా కోడ్స్ అయితే వినేసి ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది సితారా మూవీ నుండి. జిలిబిలి పలుకులు అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దానికి పడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్.

0: వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కేంద్ర మంత్రి మండలి కీలక సమావేశం ఈ రోజు సాయంకాలం ఢిల్లీలోని సేవాతీర్థలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా మంత్రులంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా అన్ని విమానాశ్రయాల్లో సరసమైన ధరలతో ఉడాన్ యాత్రీ కేఫ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్యాత్మిక నాయకుడే కాదు, గొప్ప మానవతావాది అని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న బెంగళూరులో నిర్వహించిన ఆ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్టంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలని సంఘటితం చేసి ఆహార శుద్ది యూనిట్లు ఏర్పాటు చేయించడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని పరిశ్రమలు ఆహార శుద్ది శాఖల మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు, దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యమిచ్చేందుకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 7 ఏళ్లపాటు ఈ కార్యక్రమంపై ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ప్రైవేటు రంగ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ తన సుదూర రాకెట్ వ్యవస్థ సూర్యాస్త్ర ప్రయోగాన్ని ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా నిర్వహించింది. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చినట్లు వివరించారు. ఎరువుల అక్రమ నిల్వలు, మళ్లింపు, అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా చేపట్టామని, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నెల 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 182 ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 9:06 అయితే అయిపోతుంది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నామో జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాలో మరి మీకోసం ఇవాళ టాపిక్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పులు మనం తెలుసుకొని జాగ్రత్త పడి ఇప్పుడు వచ్చిన మార్పులు ఎంతవరకు కరెక్ట్ అనేది మనమైతే మాట్లాడుకున్నాం ఈరోజు జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగా స్టార్ట్ చేసే ముందు మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, భలే భలే మగాడి వై మూవీ నుండి ఎందరో మహానుభావులు అనే పాట అయితే వస్తుంది. రేణుకా అరుణ్ పడిన ఈ పాటకి మ్యూజిక్ గోపీ సుందర్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమున్నాము. మరి మనం జోరుగా హుషారుగాలో టాపిక్ నేనైతే చెప్పాను కదా, తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్, అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పులు మనం తెలుసుకొని జాగ్రత్త పడి ఇప్పుడు వచ్చిన మార్పులు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. మరి మా కాలంలో మేము పెద్దలను గౌరవించే వాళ్ళం, మరి కష్టపడి చేసే పని చేసేవాళ్ళం, ఇంకా ఫోన్లకు బానిసలం కాలేదట. మరి అంటూ పెద్దవారు చెప్పే మాటలకు ఇప్పటి జనరేషన్ మాటలు ఏమిటంటే, మీ కాలంలో పోటీ తక్కువ, ఇప్పుడు చదువు, ఉద్యోగం, భవిష్యత్తు అన్నిటిలో ఒత్తిడి ఎక్కువ, టెక్నాలజీ లేకుండా ముందుకు వెళ్ళలేమంటున్నారు ఇప్పటి జనరేషన్. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మనమైతే ఉన్నాము, మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ నుండి, మెరిసే మెరిసే అనే పాట అయితే వస్తుంది. చైతన్య భరద్వాజ్ పాడిన ఈ పాట మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో, మరి మీకోసం మంచి టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి కాలం మారింది కానీ ప్రేమ, బాధ్యత, గౌరవం మాత్రం మారలేదు. ఎంతైనా తల్లిదండ్రులు అనుభవం జీవితానికి మార్గదర్శకం. మన జనరేషన్ ఆలోచనలు కొత్త అవకాశాలకు దారి చూపిస్తుంది అని మనం అంటున్నాం. నిజమే, రెండు ఆలోచింపదగ్గ విషయాలే కదా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం, తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పులు మనమైతే ఇప్పుడు తెలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అమ్మ నాన్న తమిళమ్మాయి మూవీ నుండి చక్రీ పడిన పాట అయితే వస్తుంది. ఇంకా లిరిక్స్ వచ్చి పెద్దాడ మూర్తి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ గురించి మంచిగా వింటూ ఉన్నారు కదా. మళ్ళీ తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్, అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పుల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి తల్లిదండ్రులు తప్పు కాదు, మన జనరేషన్ కూడా తప్పు కాదు. అర్థం చేసుకోవడం, మాట్లాడుకోవడం, పరస్పర గౌరవం ఇవే రెండు తరాల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గిస్తాయి. మరి జనరేషన్ మారచ్చు కానీ కుటుంబ బంధం ఎప్పటికీ మారకూడదు కదా. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ కొత్త బంగారు లోక మూవీ నుండి, నీ ప్రశ్నలు నీవి అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ వచ్చి సిరివెందల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము జోరుగా హుషారుగాలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి అప్పట్లో ఎంత కష్టపడేవారంటే ఇప్పుడు మిషన్స్ చేసే పని, అప్పట్లో ఎంత పనైనా మనుషులు కష్టపడేవాళ్ళే. మరి ఒక పని చేయడానికి మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవారు, వచ్చేవారు కూడా ఒక్కొక్కరు 100 కేజీల బస్తాలు మోసేవాళ్ళు కూడా. మరి ఇప్పుడు 50 కేజీల బస్తా మోయాలి అంటే కష్టపడుతున్నారు. అప్పట్లో నాగలి భుజాన వేసి పొలం దున్నేవారు పెద్దవాళ్ళు. సో మరి చాలా విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఆకాశమంతా మూవీ నుండి ఆటల పాటలు అనే పాట అయితే వస్తుంది. మధు బాలకృష్ణ

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం వెతికే వాళ్ళు. ఫోన్లు సోషల్ మీడియాలు అప్పట్లో లేవు కూడా. మరి ఎవరో ఎక్కడో కబుర్లు మోసుకొస్తే తప్ప ఎవరికి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. మరి పెద్దలను గౌరవించడం ఎక్కువగా ఆ రోజుల్లో ఉండేది, మరి ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మీకోసం మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చంద్రలేఖ మూవీ నుండి, సాహసమే చేయరా అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం జోరుగా హుషారుగాలో, మరి తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పులు మనం తెలుసుకొని ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అని చెప్పి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు జనరేషన్స్కి పోటీ ఒత్తిడి చాలా ఎక్కువగానే చెప్పాలి. మరి చదువు ఉద్యోగం భవిష్యత్తు గురించి టెన్షన్ కూడా ఉంటుంది. టెక్నాలజీ ఇప్పుడు చాలా అవసరం కూడా ఉంది. మరి మా భావాలు స్ట్రెస్ పెద్దలకు పూర్తిగా అర్థం కావడం లేదు అని చెప్పి మన జనరేషన్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం సూపర్గా నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ చిత్రలహరి మూవీ నుండి పరుగు పరుగు అనే పాట అయితే వస్తుంది. డేవిడ్ సిమోన్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకున్నాం కదా మరి ఇవాళ్ళ తల్లిదండ్రులు వర్సెస్ మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి తల్లిదండ్రుల కాలంలో ఉన్న మార్పుల గురించి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. మరి టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అవసరమే ఉంటుంది, మా భావాలు స్ట్రెస్ పెద్దలకు పూర్తిగా అర్థం కావడం లేదు అని అనిపిస్తుందని ఇప్పుడు జనరేషన్కి. మరి మనకు తెలియనివి పెద్దలను అడగడం, వారి సలహాను తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తరం మారింది కానీ ఇద్దరి ఉద్దేశం ఒకటే, కుటుంబం సంతోషంగా ఉండాలి. అర్థం చేసుకోవడం, మాట్లాడుకోవడం వల్లనే జనరేషన్ గ్యాప్ అయితే తగ్గుతుంది. సో మరి చాలా విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఇవాళ జోరుగా హుషారుగాలో, మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ జోరుగా హుషారుగా. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ నుండి, కథానాయక అనే పాట అయితే వస్తుంది. కైలాష్ కేర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఎంఎం కీర్వాణి, లిరిక్స్ శివశక్తి దత్త, డాక్టర్ రామకృష్ణ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నోయిడాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థతో ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ నిన్న సమావేశమయ్యారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేసి కార్మికులకు విశ్రాంతి, భోజనం, శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి నిన్న అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నాన్నమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల 5 నిమిషాలు అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మన ఫేవరెట్ హరివిల్లులోకి మనమైతే ఎంటర్ అయిపోదాం. మరి హరివిల్లు ప్రోగ్రామ్ లో మరి ఇవాల్టి క్వశ్చన్స్ ఏం తీసుకొచ్చేసాడు మధు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి హరివిల్లు ప్రోగ్రామ్ లో మరి మీకోసం క్వశ్చన్స్ నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నేనైతే క్వశ్చన్ అడుగుతున్నాను, మనిషి కన్నా సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు? మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక ఇంకెందుకు ఆలస్యం, 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ మోహన భాగరాజు పాడిన ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో క్వశ్చన్ అయితే అడిగాను కదా, మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేలంపాడు నుండి భానుగారు మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట. పార్థసారథి భారతీనగర్ సిద్దిపేట నుండి అంటూ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు మెసేజ్ పంపించారు. 1 మిలియన్ నుండి 10 మిలియన్ వరకు రంగులను గుర్తించి వాటి షెడ్యూల్ కూడా గుర్తించగలరు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా మనిషి స్ట్రిప్ కడప వినయ్ అంటూ మెసేజ్ పంపించారు. మ్యాంటిస్ స్ట్రిప్ అంటూ, సో మరి చూద్దాం. హాయ్ మధు గారు, 10 మిలియన్ రంగులను గుర్తించగలరు అంటూ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి సత్యభార్గవి మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా 10 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే 1 మిలియన్ నుండి 10 మిలియన్స్ వరకు ఉండొచ్చు కలర్స్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా 10 లక్షల నుండి 1 కోటి వరకు చూడగలవు అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. అలాగే 1 కోటి రంగులను గుర్తించగలదు అంటూ ఎప్పుడొచ్చే చూడకే చూసినామ చందమామ సాంగ్ ఏ మూవీలో వచ్చింది, సాంగ్ ఏ మూవీలోనిది అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం నుండి 1 కోటి రంగులను గుర్తించగలదు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నెక్స్ట్ ఆశ కాపుగుంపల్లి గ్రామం ఏటపాక మండలం నుండి మెసేజ్ పంపించారు 10 మిలియన్స్ వరకు అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా ఎవరు పంపించారు అంటే రవికుమార్ ఫ్రమ్ ఏపీఎస్పి కాకినాడ అంటూ, హాయ్ ప్రో గుడ్ మార్నింగ్ అంటూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ VIBJYOR అంటూ మెసేజ్ పంపించారు అనమాట. కాంబినేషన్స్ అంటూ ఆన్లైన్లో చెక్ చేసినట్టున్నారు. ఇంకా గుడ్ మార్నింగ్ మధు సార్ అంటూ 10 లాక్స్ to 1 crore కలర్స్ అంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా శ్రీనివాస్ గన్నవరం నుండి తిరుపతి నుండి మెసేజ్ పంపించారు, మాకు ఆన్సర్ తెలియదు అంటూ. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, 1 కోటి మిలియన్లు అంటూ. సో మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు అంటే సుమారుగా 1 కోట్ల రంగుల వరకు అయితే గుర్తించగలదు అనమాట మన కన్ను, మనిషి కన్ను. సో మరి చాలామంది కొంతమంది ట్రై చేశారు, కొంతమంది ఆన్సర్ కరెక్ట్ పంపించారు. మరి కరెక్ట్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారని మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. హరివిల్లులో తేనెటీగ 1 సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఒక తేనెటీగ 1 సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. హరివిల్లులో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది శివ మూవీ నుండి, బోటనీ పాట ముందు అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి.

200 to 230 టైమ్స్ అంటూ ఆశిష్ శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే పెడన జోగానందరకాలి నుండి అప్పలరాజ్ మెసేజ్ పంపించారు. సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ ఆశా కాపుగుంపల్లి నుండి సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ మెసేజ్ పంపించారనమాట. రాజేష్ హిందూపూర్ నుండి కూడా 230 సార్లు ఒక సెకండ్కి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శోభ తిరుపతి నుండి కూడా 200 సార్లు అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుండి 190 నుండి 200 సార్లు ఊహగానాలు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి 200 నుండి 230 సార్లు ఆడిస్తాయని చెప్పి మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ 200 నుండి 230 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ సమాధానం 10 అంటూ మెసేజ్ పంపించారనమాట. ఒక తేనెతీగ సెకండ్కి 200 నుండి 250 సార్లు అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే రవికుమార్ ఫ్రమ్ కాకినాడ నుండి 200 to 250 టైమ్స్ అనుకుంటా అని చెప్పి మెసేజ్ పెట్టేశారనమాట. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి 200 to 200 టైమ్స్ అంటూ మెసేజ్ పంపించారు. మరి చూద్దాం ఏంటి రైట్ ఆన్సర్ అనేది నేనైతే రివీల్ చేస్తున్నాను. తేనెతీగ ఒక సెకండ్లో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుందంటే సుమారు 200 సార్లు అని చెప్పి రైట్ ఆన్సర్ అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో మరి చెక్ చేసుకోండి. తప్పకుండా రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హర్విల్లిలో పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? సో మరి పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుల రోజు మూవీ నుండి వాళ్ళు కన్నుల దాన అనే పాట అయితే వస్తుంది. ఉన్ని మినన్ పడిన ఈ పాటకు లిరిక్స్ ఏం రత్నం శివగణేష్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పాము కళ్ళను ఎందుకు మూవీ లేవో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు, రెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా పాలాది మాధవరావు మెసేజ్ పంపించారు పెదమోదుగుపల్లి నుండి. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా మెసేజ్ పంపించారు, పాముకి కన్నురెప్పలు ఉండవు కాబట్టి కను మూయలేవు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి కూడా సేమ్ మెసేజ్ పంపించారు. ఇంకా కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే తెలుగులో పెట్టలేదు, ఏదో ఇంగ్లీష్లో పెట్టారు, స్పెక్టాక్యులే ఆర్ బ్రిల్లే అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా ఐలిట్స్ ఉండవు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కర్నూలు జిల్లా లొద్దిపల్లె నుండి పెట్టుకుంటుంది పాము స్పెక్టాకిల్స్ పెట్టుకుంటుంది కాబట్టి అని చెప్పి కామెడీగా ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట మధుమోహన్ కర్నూలు జిల్లా నుండి. ఇంకా సాయి శిరీష తిరుపతి నుండి బ్యాంక్ కాలనీ నుండి మెసేజ్ పంపించారు.

చెప్పలు ఉండవు కాబట్టి అంటూ ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారనమాట. కనురెప్పలకు బదులుగా కళ్ళను తేమగా ఉంచడానికి బ్రిల్ అని పారదర్శకమైన పరచేపబడి ఉంటుంది కాబట్టి కనురెప్పలు మూయలేవు అంటూ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా పాములకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జునరావు విజయవాడ నుండి స్పెక్టాకి పొర ఉంటుంది అందుకే కనురెప్పలు మూయలేవు అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ. మరి ఆన్సర్ కూడా పంపించేసి నేను అది కూడా చదివేశాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా పాముకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పాటికి కనురెప్పలు ఉండవు కాబట్టి కళ్ళును మూయలేవు కాబట్టి మరి పాము కళ్ళను మూయలేవు అనమాట. సో మరి అరవిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా? మరి ప్రపంచంలో ఎక్కడ వర్షం పడదు మరి ఆ ప్లేస్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. అది ఒక డిజర్ట్ అని చెప్తున్నాను, అది ఏ డిజర్ట్ అనేది కూడా ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ఎవడో మూవీ నుండి నీ జతగా నేనున్నాలే అనే పాట అయితే వస్తుంది. కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు, అల్హుటేబ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి అది అయితే కాదు. ఇంకా భాస్కర్ పెడన నుండి అంటార్కిటికాలోని మెక్మోడో డ్రైవ్ వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారనమాట, అది కూడా కాదు. ఇంకా ఎంఎన్ ఏహై ఉటైప్ ప్లేస్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయంటూ ఎంసీ మోడో డ్రైవ్ వ్యాలీస్ అంటూ అటకామా డిజర్ట్ చిల్లీ అంటూ ఆస్వాన్ ఈజిప్ట్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్లో కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ అంటార్కిటికాలోని మైక్ మాడో డ్రైవ్ వ్యాలీస్ చిల్లీలోని అటకామా ఎడారి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, అంటార్కిటికాలోని మైక్ మెక్మాడో డ్రైవ్ వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఆశ కాపుగొంపల్లి నుండి మెసేజ్ పంపించారు, మొక్మోడో డ్రైవ్ వ్యాలీ అటకామా ఎడారి అలేప్ లిబియా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి మెసేజ్ పంపించారు, ఇంకా నేను వినలేదు అంటూ శోభా గారు మెసేజ్ పంపించారు, మిస్ అయ్యా అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, తప్పకుండా మెసేజ్ పంపించేసండి. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అంటే అటకామా డిజర్ట్ అనమాట. అటకామా డిజర్ట్ చిలీలోని అటకామా డిజర్ట్ ఉంది, ఆ డిజర్ట్లో వర్షం అయితే దాదాపు అసలు పడదు అని చెప్పి అన్నారు. మరి ఇది

రైట్ ఆన్సర్ మరి చాలా మంది అయితే ట్రై చేశారు మంచిగా సూపర్ గా, మరి ఇంకొంతమంది అయితే ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు, మరి వారందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది, దరువు మూవీ నుండి నిజం చెప్పనే పాట అయితే వస్తుంది, నరేష్ అయ్యర్ సంగీత రాజేశ్వరన్ పాడిన. ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే కనకారావుపేట నుండి కాలిఫోర్నియా యూఎస్ఏ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే చరణ్ ఫ్రమ్ పుత్తూర్ నుండి డెత్ వ్యాలీ కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు. డెత్ వ్యాలీలోని ఫర్నేస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా బుర్కినా ఫానో అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే నెక్స్ట్ సాయి శిరీష బ్యాంక్ వాళ్ళ నుండి మెసేజ్ పంపించారు తిరుపతి నుండి.

అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు. ఫ్రమ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఫర్నేస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ యుఎస్ఏ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే కాలిఫోర్నియా డెత్ వ్యాలీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున విజయవాడ నుండి డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు, సారీ స్పెల్లింగ్ తప్పు అయితే అంటూ. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు, అసలు ఆన్సర్ అయితే పంపించలేదు, ఇంకా నెక్స్ట్ టైం తప్పకుండా పంపించేసేయండి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఖమ్మం నుండి ఊరుకొండ మధు మెసేజ్ పంపించారు, లిబియా దేశం అంటూ. ఇంకా లట్ డిజర్ట్ ఇరాన్ అంటూ మెసేజ్ పంపించారు, మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి మెసేజ్ పంపించారు. అలాగే నేమ్ జాన్సన్ విజయవాడ నుండి కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డెత్ వ్యాలీ అనమాట. ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం అయితే డెత్ వ్యాలీ అనమాట. డెత్ వ్యాలీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాల్టి హర్వీళ్ళు, మరి నేను టాటా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ ఎపెక్స్ కమిటీ ఎన్ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగుపడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ టి నిశాంతి పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అనకాపల్లి డాక్టర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో త్వరలో ప్రారంభం కానున్న రైతు బజార్లో 72 మంది రైతులకు పారదర్శకంగా డ్రా పద్దతి ద్వారా స్టాళ్లను కేటాయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను నిన్న ఆయన ఆవిష్కరించారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధరబాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటిట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో మరి స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మన టాలీవుడ్ టైం సినిమా కబుర్లలోకి. సో మరి ఈరోజు అయితే చాలా కబుర్లు ఉన్నాయి, మరి వెయిట్ చేస్తూ ఉండండి, మనం అన్ని మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సి శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్, దేవదాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రీరామ్ చంద్ర పాడిన సాంగ్. మరి 11:15 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. చిరు అండ్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమాకి అయితే ముహూర్తాన్ని ఈ రోజుకి ఫిక్స్ చేశారు అండ్ రెగ్యులర్ షూటింగ్ అయితే May 28 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇంకా జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది టైం, అది మ్యాటర్. అండ్ అయితే ఫస్ట్ షాటే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఆహా, చిరు ఫ్యాన్స్ మీరు అలా వెయిట్ చేస్తుండండి, ఒక బంపర్ సినిమా వచ్చేస్తుంది అనమాట. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ప్రెజెంట్ మన రచయిత జొన్నవితల రామలింగేశ్వరరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, లలిత అనమాట ఆ సినిమా పేరు. ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ స్లేవ్ అనే ఒక మంచి మెసేజ్ తన సినిమా ద్వారా ఆడియన్స్ కి అందించాలని ప్లాన్. అది ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు విషయాలు ఉన్నాయి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అనంతపురం సినిమా నుంచి బెల్లిరాజ్ అండ్ దీపా పాడిన పాట, జేమ్స్ వసంత్ మ్యూజిక్ కంపోజిషన్, వెనలకంటి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ యూండో వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి టెలివిజన్ స్టార్ సుధీర్ బర్త్డే విష్ చేస్తూ హైలెసో మూవీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే భలే నచ్చేసింది తెలుసా అండి. మూవీ కూడా బాగుంటే మన సుధీర్ కి ఒక మంచి హిట్ పడుతుందని అనిపిస్తోంది. ఎనీవేస్, ప్రస్తుతం అయితే పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, టాప్ లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది. ఒక న్యూస్ ఈ సినిమా గురించి అయితే వైరల్ అవుతుంది, దాని గురించి అయితే ఒక బ్రేక్ తీసుకుని చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సరైన సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బాబా సైకిల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి 11:37 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ మన స్టూడియోలో టైం. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. పెద్ద సినిమాలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఖుషీ కపూర్ అట. అంటే జాన్వీ కపూర్ వాళ్ళ సిస్టర్ అనమాట. బట్ ఫర్ సమ్ రీజన్స్ సీన్ లోకి జాన్వీ వచ్చేసింది. అది మ్యాటర్. ఇదైతే ఈ న్యూస్ అయితే చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. సో అది పక్కన పెట్టేస్తే, యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ బ్లాస్ట్ జోన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కాలం అయింది కదా అర్జున్ గారిని మనం అలా చూసి, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు. ఎనీవేస్, మరి దేవరా 2 అయితే ఆగిపోలేదు, ఆపేలేదు అంటున్నారు. ఎవరు మాట్లాడుకుందాం దీని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎవడు సినిమా నుంచి, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

తెలుసు కదా సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ మరి 11:46 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి దేవరా ఆగిపోలేదు, దేవరా 2 ఆగిపోలేదు, ఆపేయలేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని ఫినిష్ చేసి రైట్ టైంలో ఆ సినిమా స్టార్ట్ చేస్తాం అంటున్నారు డైరెక్టర్ కొరటాల శివ. అదనమాట మ్యాటర్. ప్రెసెంట్ బాలయ్య గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా, దాని తర్వాత 2027లో దేవరా సీక్వెల్ ని ప్లాన్ చేస్తారట. బాలీవుడ్ లో క్యూటెస్ట్ పేర్స్ అండి, అండ్ ఆడియన్స్ మోస్ట్ బిలవ్డ్ పేర్స్లో ఒకరు రవీనా టాండన్ అండ్ అక్షయ్ కుమార్. సో మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది, వెల్కమ్ టు ది జంగిల్ అని. ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది కూడా, ఆల్రెడీ 18 డేస్ షూట్ కూడా షెడ్యూల్ అయిపోయింది. అది మ్యాటర్. సో మళ్ళీ ఈ క్యూట్ పేర్ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అదిరిపోయింది కదా. అండ్ మరి నెక్స్ట్ ఏంటంటే, ఏ మన అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో సినిమాని 2 పార్ట్స్గా తీస్తున్నట్టు అయితే టాక్ నడుస్తోంది. అఫ్కోర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదులేండి, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, చావు కబురు చల్లగా మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 11:53 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు ఎవరంటే మన మోహన్ లాల్ గారి బర్త్డే అనమాట. సో మరి ఆయన అసలు పేరేంటో తెలుసా అండి? మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ అనమాట. నేచురల్ స్టార్గా ఆయన నటించిన ఎన్నో సినిమాలు, అటు మలయాళం తెలుగులో కూడా ఫేమస్. యాక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ అండ్ సింగర్ కూడా. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ యాక్టింగ్, మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్స్, అసలు ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్తో ఒక కంప్లీట్ యాక్టర్గా 6 సార్లు నంది అవార్డ్స్ అండ్ ఎండో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న వండర్ఫుల్ యాక్టర్. 350+ మూవీస్ చేసిన మోహన్ లాల్ గారు 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అండ్ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అనుకున్నారు అనమాట. సో ఇవాళ ఈ స్టార్ బర్త్డే. సో మరి నెక్స్ట్ ఇంకొక బర్త్డే కూడా ఉంది, అబ్బాస్ బర్త్డే అనమాట. ఈరోజు 1990స్లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిపోయిన హీరో. చేసిన కొన్ని సినిమాలే కానీ మంచి మంచి రోల్స్ చేశారనమాట. మరి తన హెయిర్ స్టైల్ అప్పట్లో అయితే ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. కాలేజ్ యూత్ మొత్తం తన స్టైల్ ని ఫాలో అయిపోయారు. ప్రేమదేశం మూవీ నుంచి అసలు ఆ సినిమా ఆ హెయిర్ స్టైల్ అయితే ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఇక అబ్బాయిలందరూ కూడా అదే హెయిర్ స్టైల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదనమాట. అది మ్యాటర్. ఎనీవేస్ రైట్ నౌ మీ అందరి కోసం మన్యం పులి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే రాంపోతినేని 23rd ఫిలిం స్టార్ట్ అయిపోయింది కదా, ఆ సినిమాలో అంటే తనే డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరా ఎవరా ఎవరా ఎవరా అని మనం వెయిట్ చేసాం కదా, సో ఫైనలీ ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేయబోతుంది, అది మ్యాటర్. ఓకే సార్, మరి ఇంకా మూవీ అప్డేట్ చెప్పాలంటే బట్ టైం అయితే లేదు కాబట్టి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 12:00 మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. Until then, keep listening Vivid Bharati FM 101.3. This is RJ Shruti.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి నిన్న అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం APNRT ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0 స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. మానసిక ప్రశాంతతకు పోలీసుల నిత్య జీవనంలో యోగా ధ్యానం చేయటం అలవర్చుకోవాలని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ అన్నారు. ఈరోజు అనంతపురంలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యానంపై సాధనా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. సో మనమే ట్రిపోయాం మీకు తెలిసే ప్రోగ్రాంలోకి. ప్రజెంట్ మన తమిళనాడు స్టేట్లోని ఊటీలో అండి ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి గ్రాండ్గా స్టార్ట్ అయిందనమాట. May 18th నుంచి 11 డే సెలబ్రేషన్ ఇది. దట్ మీన్స్ June 8, 29th వరకు ఉంటుంది. దాని గురించి మనం స్పెషల్గా కొన్ని హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఏఆర్ రెహమాన్ అండ్ కోరస్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు భువనచంద్ర గారి లిరిక్. ప్రేమదేశం సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:11 క్రాస్ అయిపోయి 37 seconds అయిపోయింది మన టైం. సో మరి ప్రెసెంట్ మన తమిళనాడు స్టేట్ లోని ఊటీలో అండి ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సో May 18th నుంచి అనమాట 11-day సెలబ్రేషన్ ఇది. దట్ మీన్స్ May 29th వరకు ఉంటుంది. దాని గురించి స్పెషల్గా హైలైట్స్ మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఇప్పుడు జనరల్గా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే తమిళనాడులో చేసే బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్లో ఫ్లవర్ ఫెస్టివల్ ఫస్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వేడుక ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్గా తమిళ సంస్కృతిని ప్రతిబింబించే నమూనాలు కట్టడాలు అన్నీ కూడా పూలతోనే, పూలతో మాత్రమే. సో అంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. అంటే నేను చూశాను కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది జరుగుతోంది. ఆల్రెడీ 3 days అయిపోయింది కదా, ఈరోజు 21st. సో ఈ ఇయర్ నీలగిరి జిల్లాలో బొటానికల్ గార్డెన్స్లో ఈ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది. ఎంతోమంది విజిటర్స్, సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ షో ఇదన్నమాట. సో మరి ఈ షోలో ఏముంటాయి అసలు అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ప్రేమించుకుందాం రా. ఈ సినిమా నుంచి అయితే వచ్చేస్తుంది సాంగ్. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన మొన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ లో ఈ 2026 మే 18 నుంచి 128వ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది ఊటీలో. సో ఊటీలోని ఫ్లవర్ షో కూనేర్ అంటే ఊటీలో ఏమో ఫ్లవర్ షో స్టార్ట్ అయింది, కూనూరులో ఫ్రూట్ షో స్టార్ట్ అయింది అనమాట. స్పెషల్ అట్రాక్షన్స్ ఈ ఇయర్ దాదాపు 10 లక్షల పూల మొక్కలు నాటి 50,000 పూల కుండీలను రంగురంగుల పూలతో డెకరేట్ చేశారట ఈ సెలబ్రేషన్ లో. అండ్ ఏది చూసినా కూడా వాళ్ళ తమిళ కల్చర్ మెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ని 1 లక్ష పూల కార్నేషన్ పూలతో అలంకరించారట. అంతేకాదు ఊటీ మెయింటైన్ అంటే మెయిన్ రైల్వే ఇంజిన్ ఉంటుంది కదా, సో అది మహాబలిపురం ఆలయం, తిరువూరు ఆలయ రథం ఇలాంటి ఫేమస్ డిజైన్స్ అన్ని కూడా పూలతో ఇలాంటివి 26 ప్రత్యేక నమూనాలుగా రెడీ చేశారట. ఇంకా చాలా ఉంది ఈ 2026 స్పెషల్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మనోహరుడు ఐ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ పాడిన పాట, లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి 12:28 క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది అండ్ మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో యాక్చువల్గా అండి తమిళియన్స్ కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. వాళ్ళు నేచర్ ని బేస్ చేసుకుని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట తెలుసా. దీనికైతే చాలా ఉంది, దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం న్యూస్ బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు అయితే వస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి ఢిల్లీ. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో కంటిన్యూ చేద్దాం మన షోని. ఓకే, మరి ఊటీలో జరుగుతున్న ఫ్లవర్ షో, తర్వాత ఫ్రూట్ షో, తర్వాత ఇంకా చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ వినాలి, తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏక మత హి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్భవన్లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. 12:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్లో టైం. సో మరి తమిళియన్స్కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది అని చెప్పాను కదా. వాళ్ళు నేచర్ని బేస్ చేసుకొని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట. అంటే దీన్ని వాళ్ళు ఇంతినాయి అని పిలుస్తారటండి. సో తమిళ్లో ఐదు భూభాగాలు అనేవి ఉంటాయట. అందులో మొదటిది ఏంటో తెలుసా? కురింజి, అంటే పర్వత ప్రాంతాలు అనమాట. అంటే కొండలు, అడవులు ఇలాంటివన్నీ వీటి కిందకు వస్తాయి. అండ్ అలాగే రెండవది ముల్లై, అడవి మైదాన ప్రాంతాలు. సో మరి పశుపోషణ, ప్రశాంత జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ నెక్స్ట్ మరతం, అంటే పంట పొలాల ప్రాంతంలో నివసించే మనుషులు. వీళ్ళది వ్యవసాయం, గ్రామీణ జీవన విధానం అనమాట. అండ్ ఆ తర్వాతది నేతల్, అంటే సముద్ర తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం. అండ్ లాస్ట్ది పాలై, అంటే ఎడారి లేదా పొడి ప్రాంతం అనమాట. ఇది కేవలం భూభాగాలు విభజించడం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించిన జీవన శైలి, వృత్తులు, సంగీతం, సంస్కృతి ఇలా అన్నిటినీ చూపించే తమిళ సంస్కృతిని కూడా ప్రత్యేక నమూనాలతో 700,000 పూల అలంకరణతో ఈ ఫ్లవర్ షోలో, ఇప్పుడు ప్రస్తుతం ఊటీలో ఏదైతే జరుగుతోందో ఫ్లవర్ షో, అందులో ప్రదర్శనలో ఉంచారట. అదే మ్యాటర్. మరి తప్పకుండా ఇలాంటి షోలు మనం చూస్తే అక్కడి కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి కదా. సో మరి ఇది ఫ్లవర్ షో. మరి నెక్స్ట్ ఫ్రూట్ షో కూడా జరుగుతోంది ఇదే టైంలో అని చెప్పాను కూనూరులో. మరి దాని సంగతి ఏంటి మాట్లాడుకుందాం. బట్ రైట్ మీ అందరి కోసం అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎస్, మరి కూనూరులో జరిగే ఫ్రూట్ ఫెస్టివల్ ఈ మేలోనే అండి. అసలే అది హిల్ స్టేషను, అందులోనూ ఇలాంటి ఒక సెలబ్రేషన్. అసలు ఊహించుకోండి, అసలు సమ్మర్ ట్రీట్ అనేది ఎలా ఉంటుందో విజిటర్స్కి కదా. ఫ్రూట్ షో, యాపిల్, అనాస, మామిడి, అరటి, ద్రాక్ష, జాక్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ని వాడి రకరకాల యానిమల్ షేప్స్ని, రైల్వే మోడల్స్ని, ఫేమస్ టెంపుల్ డిజైన్స్ని, కార్టూన్ క్యారెక్టర్స్ని, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో డిజైన్స్ని వాళ్ళు తయారు చేస్తారన్నమాట. ఫ్రూట్ కార్వింగ్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్ టవర్స్ ఉంటాయి, అలాగే రేర్గా దొరికే పళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి ఇదే ఫ్రూట్ షోలో. అండ్ ఇంకా ఫోటోగ్రఫీ స్పాట్స్ అయితే లెక్కలేనన్నమాట, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఎవరైనా కనుక ఊటీ సైడ్ వెళ్తున్నా లేకపోతే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళున్నా, వాళ్ళకు కూడా చెప్పండి ఈ షోస్ ఏదైతే ఫ్లవర్ షో, ఫ్రూట్ షో ఉన్నాయో వాటిని విజిట్ చేసి రమ్మని. ఓకే, అండ్ ఎప్పుడైనా నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తుంటే కనుక సమ్మర్లో ప్లాన్ చేయండి అండ్ ఈ షోస్ని తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పటి వరకు మనం తమిళనాడులో జరిగే సమ్మర్ స్పెషల్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇంకొన్ని రోజుల్లో మన ఏపీలో ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఒకటి జరగబోతుంది, దాని గురించి అయితే నెక్స్ట్ బ్రేక్ తీసుకుని మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్. సో మరి లవ్లీ సాంగ్ ని కూడా పాడింది ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు.
1: పండు పండు పండు ఎర్ర పండు.

అదనమాట మ్యాటర్. ఎనీవేస్ మరి 12:54 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన టైం, అండ్ మనం ఉన్న మీకు తెలుసా ప్రోగ్రామ్లో, అండ్ మనం ఏపీలోని రాజమండ్రిలో. అద్భుతం జరగబోతోందండి ఈ మంత్ ఎండింగ్ May 30, 31 అండ్ June 1. ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్ జరగబోతోంది పుష్కర్ ఘాట్ దగ్గర అనమాట ఈ కాంపిటీషన్. సో 25 దేశాలకు సంబంధించిన 1200 పైగా ప్లేయర్స్ ఈ రేస్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి బోట్ రేస్ అంటే అసలు ఇక చూడండి ఏ రేంజ్లో ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది. నేనైతే యాక్చువల్గా కేరళంలో జనవరిలో బోట్ రేసింగ్ జరుగుతుంది కదా, అది చూడాలని చాలాసార్లు అనుకున్నా బట్ మిస్ అయిపోయాను. బట్ ఈ మంత్ ఎండింగ్ రాజమండ్రిలో జరిగే ఈ బోట్ లీగ్కి పక్కా ప్లాన్ చేస్తాను. మరి మీ సంగతి ఏంటి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మన దగ్గరలో జరిగే వాటికైనా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా.

0: ఏమంటారు. ఓకే సో మరి అలా పార్టిసిపేట్గా ట్రై చేయండి అండ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో అద్భుతం అనమాట. May 30, 31 అండ్ June 1 ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్, అది మ్యాటర్. ఓకే రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఎస్పి బాలు గారు, చిత్ర పల్లవి అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, వేటూర్ గారి లిరిక్. సాంగ్ విండో నుంచి చేస్తూ స్టే ట్యూన్డ్.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ వెల్లడించారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్లకు పైగా నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వంధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతకన్నా దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేగవంతంగా చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తెలిపారు. బక్రీద్ పండుగ మే 27కు బదులు 28వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 1:04:36 అయిపోయింది. అండ్ మనం ఏంటి రేపు ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎస్, మన దేశం కోసం ఎంతో సేవ చేసిన ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. సేవ చేయడం అంటే అండి ఒక పనిలా కాకుండా అది

వాళ్ళ బాధ్యతల, దేశ సేవే వాళ్ళ లైఫ్ మిషన్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో ఒకరు డాక్టర్ విజయలక్ష్మి రమణన్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ వింగ్ కమాండర్గా బాధ్యతలు చేపట్టిన మహిళ అన్నమాట. సో ఆవిడ జర్నీ గురించి ఈరోజు మన ధీర షోలో మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం రోజా సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో మినిమిని పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాకేంద్ర మౌళి పాడిన సాంగ్ అయితే విన్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి 113 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. సో మరి 1924 మెడ్రాస్ సిటీ, అక్కడ సంగీతం, క్రమశిక్షణ, దేశభక్తి మూడు కలిసి ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో పుట్టారండి విజయలక్ష్మి రమణన్ గారు. ఆవిడ నాన్నగారు వరల్డ్ వార్ టైంలో సర్వీసెస్ అందించిన వ్యక్తి అనమాట. అండ్ నాన్నగారేమో తనలానే విజయలక్ష్మి గారు కూడా దేశానికి ఉపయోగపడాలి అనుకునేవారట. అయితే విజయలక్ష్మి గారి ప్లాన్ ఇంకొకటి, తను డాక్టర్ అవ్వాలి అనుకున్నారట. చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లోనూ ఫస్ట్, మ్యూజిక్లో మంచి టాలెంట్ కూడా ఉంది. 15 ఇయర్స్గా ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటక సంగీతం పాడారట. మరి అక్కడి నుంచి మెడిసిన్ వైపు ఆవిడ జర్నీ సాగింది. 1943 మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివారట. మరి ఆ టైంలో మెడిసిన్ వైపు అమ్మాయిలు ఎవ్వరూ లేరు, కానీ విజయలక్ష్మి గారు ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. సో మరి తర్వాత ఎయిర్ ఫోర్స్ వైపు ఆవిడ జర్నీ వెళ్ళింది. సో మరి అదెలా జరిగింది, దేని గురించి కూడా

మాట్లాడుకుందాం ధీరాలో. రైట్ నో మీ అందరికోసం సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ అండ్ హర్షిగా పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కృష్ణ చైతన్య లిరిక్ మరి రౌడీ ఫెలో సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందరికోసం. ఎంజాయ్ లిజనింగ్.

ఎస్, మరి మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ వింగ్ కమాండర్ గా బాధ్యతలు తీసుకున్న మహిళ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ రైట్ నో స్టూడియోలో టైం 1:19 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ గా 1:20 రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ మన డీటెయిల్స్ కంటిన్యూ చేసేద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 1-8 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్దరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీభరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ది సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ, సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
1: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీసు పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్దిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: Sunday, Only on Vivid Bharati FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ధీరా అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ వింగ్ కమాండర్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి జర్నీ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి లైఫ్లో అండి టర్నింగ్ పాయింట్ అంటే కనుక, అంటే ఫస్ట్ డాక్టర్గా ఆవిడ ఇదయ్యారు, తర్వాత మ్యూజిషియన్గా కూడా టాలెంట్ ఉంది, అండ్ మరి ఇటువైపు వచ్చేసారు అనమాట ఎటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైపు. ఈ సెగ్మెంట్ ఆవిడకి లైఫ్లో టర్నింగ్ పాయింట్. 1955లో ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో జాయిన్ అయ్యారు ఆవిడ, తర్వాత భారత వైమానిక దళానికి సెలెక్ట్ అయ్యారు, అందులో ఫస్ట్ వింగ్ కమాండర్ కూడా. అండ్ మీకు విషయం తెలుసా, అప్పట్లో ఈ ఫీల్డ్లో ఎవ్వరూ లేరు, అంటే 1940s ఆ టైంలో కదా. సో అలా ఆ టైంలో ఈ ఫీల్డ్లో అసలు ఎవరు అమ్మాయిలు అనేవాళ్ళు లేకపోవడం వల్ల మహిళలకి యూనిఫామ్ కూడా లేదు అని చెప్పారట. అయితే కానీ విజయలక్ష్మి గారు స్పెషల్గా శారీ బేస్డ్ యూనిఫామ్ని డిజైన్ చేశారట ప్రత్యేకంగా. సో తర్వాత అదే విమెన్ ఐఏఎఫ్ ఆఫీసర్స్కి యూనిఫామ్ అయింది, అదనమాట మ్యాటర్. అండ్ మరి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అలా ఫస్ట్ విమెన్ కమాండర్గా సర్వీసెస్ తీసుకున్నారు, సర్వీసెస్ అందించడానికి రెడీ అయ్యారు. మరి అసలు ఆ ఫీల్డ్లో మహిళలకి స్థానం కూడా లేని రోజుల్లోనే ఆవిడ తన కోసం ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యారు. 3 వరల్డ్ వార్స్, 1962, 1965, 1971, ఈ అన్ని సమయాల్లో కూడా గాయపడిన సైనికులకి ఒక డాక్టర్గా ఆవిడ సేవలు అందించారు. పగలు రాత్రి లేకుండా ఎంతోమందిని కాపాడుతూ, ఇంకో పక్కన డెలివరీస్ చేస్తూ కొత్త జీవితాలకి కూడా పురుడు పోసేవాళ్ళట. ఒకవైపు యుద్ధం, ఇంకోవైపు ప్రాణాలు కాపాడే బాధ్యత. నిజంగా అద్భుతం కదా. సో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆవిడ జర్నీలో, మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ అయితే మీకోసం 8 వంశతాలు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

నారి నారి నడుమ మురారి మూవీ నుంచి అయితే సాంగ్ విన్నారు. 141 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ నేను మీ ఆర్జే శృతి. డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారు జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాక్చువల్గా అండి ఆవిడ హస్బెండ్ కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసరే. అయితే ఒక పక్కనేమో విజయలక్ష్మి గారికి ఫుల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా దేశ సేవ, పిల్లల పెంపకం, వైద్యం ఇలా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. వింగ్ కమాండర్ అయ్యారు. 1977లో విశిష్ట సేవా మెడల్ కూడా పొందారట. సో మరి 1979లో రిటైర్ అయిపోయారనమాట. అయ్యాక కూడా ఆమె సేవలు అందిస్తూనే ఉన్నారు. బెంగళూరులో గ్రీన్ సర్వీసెస్ అందించేవాళ్ళు అనమాట, అంటే ఫ్రీ సర్వీసెస్ అందించేవాళ్ళు పేదవాళ్ళకి. సో సర్వీస్ చేయడం అనేది ఆవిడ జాబ్ మాత్రమే కాదు, అదే ఆవిడ లైఫ్ మెషిన్ అన్నట్టు ఆవిడ బతికారు. సో మరి ఆవిడ జర్నీ హైలైట్స్ మాట్లాడుకుంటే, ఒక డాక్టర్, ఒక సైనిక అధికారి, ఒక మార్గదర్శిక, విజయలక్ష్మి గారి లైఫ్ జర్నీ టోటల్గా పిక్చర్ పర్ఫెక్ట్. సో మెయిన్గా మహిళలకి పెద్దగా ఆస్కారం లేని రంగాల్లో అప్పట్లోనే డాక్టర్గా, ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఇలాంటివి చూస్ చేసుకోవడం అంటే ఒక ఎత్తైతే, ఇదంతా కూడా ఒక ఎత్తైతే, స్ట్రిక్ట్ షెడ్యూల్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నిటిని ఫేస్ చేస్తూనే పర్సనల్ లైఫ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన వ్యక్తి అనమాట. యూనిఫామ్ వేసుకుంటే సరిపోదు, ఒక బాధ్యతను కూడా ధరించాలి అనేవారు ఆవిడ. ఫస్ట్ అనే వర్డ్ చిన్నగానే ఉంటుంది కానీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్లో గౌరవాన్ని తను దక్కించుకుంటూ ఆ ఫస్ట్ అనే స్టేజ్ని రీచ్ అవ్వడం ఉంటుంది చూసారు, అది నిజంగా సంథింగ్ ఎల్స్ అనమాట. ఎన్నో సంవత్సరాల శ్రమ, కృషి ఇవన్నీ ఉంటాయి దాని వెనకాల కదా. సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరికోసం శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను మిర్పకాయ సినిమా నుంచి. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, చంద్రబోస్ గారి లిరిక్స్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ఎస్ తమన్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రేయా ఘోషల్ పాడిన పాట మిస్ ఇండియా సినిమా నుంచి. అండ్ 151 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అంటే హిస్టరీ బుక్స్ లో ఎన్నో స్టోరీస్ ఉంటాయి, ప్రతి స్టోరీకి ఒక స్ట్రగుల్ ఉంటుంది. డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారు ప్రూవ్ చేసింది ఒకటే, ధైర్యానికి జెండర్తో పనే లేదు, సర్వీసెస్కి లిమిట్స్ అనేవి ఉండవు, కళలకి రెక్కలుంటాయి, కానీ ఆ రెక్కలకి ధైర్యం తోడైతే ఆకాశమే హద్దుగా వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. మన దేశం కోసం సేవ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్ అయిన ఇలాంటి గ్రేట్ పీపుల్ అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఇవాళ ధీరా ప్రోగ్రామ్కి అయితే బై బై చెప్పేస్తున్నాను. మరి ఎగ్జాక్ట్గా మళ్ళీ 2:30 సందడే సందడిలో సందడి చేస్తూ కలుద్దాం మీరు నేను ఆన్ ఎయిర్. ఓకే, అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి. రైట్ నౌ మీ అందరి కోసం ఒక్కడు సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
7: And I am Valsa Williams with the midday news. The headlines. India and Italy agree to further develop India-Middle East-Europe economic corridor for deepening economic relations. Government prohibits the use of Kashmir.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:54 అయిపోయింది. దట్ మీన్స్ మన సందడి టైం స్టార్ట్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి చాలా మంది మెసేజెస్ అయితే పెట్టారు, ఎవరెవరు పెట్టారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ ఓకే మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి రవీంద్రాచారి రాధిక నవీన్చారి సౌమ్య అండ్ త్రిలోక్ మోహన్ ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ శృతి గారు వెల్కమ్ టు సందరే సందరి అంటున్నారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ హాయ్ శృతి గారు శుభ మధ్యాహ్నం, ఈ మధ్య కొంచెం బయట పనుల వల్ల చాలా మిస్ అయిపోతున్నాను ప్రోగ్రామ్స్ అన్నీ అంటున్నారు. ఏం పర్లేదు ఇప్పుడు ట్యూన్ చేశారు కదా హాయిగా వింటూ ఉండండి ఓకే. సో నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్దాస్ కృపాచార్య అనిత సాయివర్షి శ్రీరామ్దాస్ సాయి రిత్విక్ ఓకే మెసేజ్. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వెల్కమ్ టు సందడే సందడి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. ఏమిటండి అప్పుడే మీకు ఈవినింగ్ అయిపోయిందా మీ ఊళ్ళో. అండ్ నెక్స్ట్ మెసేజ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదరి వీరేష్ రాజోలి మండలం నుంచి. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. హాయ్ అంటూ అంకయ్య ఓకే బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు ఓకే. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే శృతి మిత్రమా బాగున్నారా సందరే సందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్ఠిక అండ్ హనీ మెసేజ్. హలో నెక్స్ట్ మెసేజ్ మా కాలేజ్ ఫ్యాకల్టీ వచ్చారు సూపర్ అంటూ కడప వినయ్ ఓకే. మొత్తానికి వాయిస్ ఒకేలా ఉంటే ఆవిడ చేస్తారు నన్ను అయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ నమస్కారం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ విజయవాడ వారికి అంటూ సందడి సందడికి స్వాగతం అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా మెసేజ్. నెక్స్ట్ సాయి మంగళగిరి నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హాయ్ సాయి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మాటల చిలక మాబో శృతి ఎలా ఉన్నారు లంచ్ అయిందా అంటూ శ్రుధా ఫ్రమ్ కొత్తగూడెం ఓకే. నెక్స్ట్ విశ్వనాథచారి చిక్కబుల్లాపూర్ కర్ణాటక నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పార్థసారథి సిద్దిపేట నుంచి హాయ్ శృతి గారు వెల్కమ్ టు సందడే సందడి ఓకే. అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ టు సందడే సందడి గేమ్ షో. సో మరి అదనమాట మ్యాటర్ వచ్చేసాం మన షోలోకి వచ్చేసాం. ఈ రోజు మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఒకటి ఉందండి అది పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకెళ్ళదు, అదేంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకనేదే వెళ్ళదు, అది ఏమిటి? నాకు ఆన్సర్ చెప్పాలంటే మరి వాట్సాప్ నెంబర్ తెలియాలి కదా మీకు 0866-8662-4888-14 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఖుషీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో హరిచరణ్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. పోతుల రవికిరణ్ లిరిక్ అనమాట. తేజ్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 244 క్రాస్ అయిపోయి 21 సెకండ్స్ అయిపోయింది. మన సందడే సందడి గేమ్ షో టైం అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నేను అడిగిన క్వశ్చన్కి అయితే చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. వాటిలో ఫస్ట్ వచ్చిన మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి, క్వశ్చన్ అర్థం కాలేదు మేడం, బస్సులో ఉన్నాను అంటున్నారు కాదర్ వీరేష్ రాజోల మండల నుంచి. అచ్చచ్చో, ఓకే నేను ఎలాగో రిపీట్ చేస్తాను ఇందురుగానే. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఓకే టీ అని పంపించారు ఏమిటి. ఓకే చూద్దాం. నెక్స్ట్ భాస్కర్ పెడల నుంచి, గడియారంలోని ముళ్ళు అట. నెక్స్ట్ సముద్రపు కెరటాలు, అమ్మో చాలా దూరం వెళ్ళారు ఎవరు, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. కానీ గడియారంలో టైం కూడా ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది మేడం, కానీ గడియారం మాత్రం అక్కడి నుంచి ముందుకెళ్ళదు అంటున్నారు. ఓకే సో మీరు రెండింటికి ఫిక్స్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే మీరు కూడా గడియారానికే ఫిక్స్ అయిపోయారా. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. గిరకానా, అచ్చో కాదండి అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్, సాయి కుమార్ గండే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. హాట్ అంట పైగా పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, గడియారం లేదా నది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వయస్సు, నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్.

సిగౌడ్, సందీప్, సౌమ్య, ఇందిర, దినేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ కడప విజయ్, ఓకే వినయ్, హెయిర్ అట, ఓకే హెయిర్ పరిగెడుతూ ఉంటుందండి, ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, గడియారు అని చెప్పి. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్, ఇంకా వాణి, ఓకే టూ ఆన్సర్స్, ఒకటేమో గడియారు, ఒకటి నా ఆన్సర్. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి పున్నకృష్ణప్రసాద్, ఓకే పున్నకృష్ణప్రసాద్ తులసి, గడియారం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అన్నమాట మనకి దమోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేమ్ గడియారం ఆన్సర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారంలోని ముళ్ళు అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ పి జానకీరామ్, ఓకే క్లాక్ ఐ థింక్ అంటున్నారు నందిగమ నుంచి. నెక్స్ట్ గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి, ఓకే రంగస్వామి శెట్టి, గడియారంలోని ముళ్ళు అంటూ మెసేజ్. అండ్ సేమ్ ఆన్సర్ తోటి చిలుక నారాయణ, అనసూయ అమిన, జానకపేట్, నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే సో గడియారమే అంటున్నారు. నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్దాసు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉయ్యాల అంటున్నారు. ఉయ్యాల ఎప్పుడు పరిగెడుతుందా ఉయ్యాల? అచ్చో, ఓకే అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ తడుతున్నాయి అనమాట అందరికీ. ఓకే సో మరి కొమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినిపాడు నుంచి గడియారం, ఇంకా గుండె అంటున్నారు. శబానా పెద్దగూడెం నుంచి అనమాట, ఓకే వనపర్తి డిస్ట్రిక్ట్, గడియారం, గడియారంలోని ముళ్ళు. కడప జిల్లా నుంచి అయితే నెక్స్ట్ అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, ముద్దునూరు కడప జిల్లా నుంచి గడియారం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి అంటూ గోపీకృష్ణ ఫ్రమ్ అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ క్లాక్ అంటున్నారు. మా పిల్లలు జున్ను అండ్ సోనుకి హాయ్ చెప్పాలట. ఓకే సో నెక్స్ట్ సాయి ప్రసాద్ అండ్ క్లాక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది నా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే తొలిమల్లి రవి సూరంపల్లి మండలం అనమాట, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ అంటున్నారు. నెక్స్ట్ అయితే జయంతి ఆల్వాల్ నుంచి మై ఆన్సర్ ఈజ్ హార్ట్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే అంకయ్య గారు ఏమంటున్నారు, మనసు అంటున్నారు. పోయిలేండి, మనసు పరిగెడుతూనే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అది ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకోండి, మన అందుకే అంటారు మన కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, ఐ మీన్ మనసు వెళ్ళిన చోటకల్లా కళ్ళు వెళ్ళకూడదు. ఏదో ఉంది బా, మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తారు నన్ను. ఎనీవేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ గడియారం అంటున్నారు. ఇంకా చాలామంది గడియారం అని అంటారు, బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, దాన్ని కూడా ఎవరైనా కనపడతారో చూద్దాం. బట్ రైట్ నౌ ఏంటంటే క్వశ్చన్, పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంది కానీ ఎప్పుడు ముందుకు వెళ్ళదు, దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? గడియారం కాకుండా, మనసు కాకుండా, గుండె కాకుండా, గుర్రం కాకుండా, ఇవేవి కాకుండా ఇంకా ఏమైనా అయి ఉండొచ్చా? మీరు గెస్ చేసి నాకు చెప్పండి 8662488114 ఈ నెంబర్లో. రైట్ నా మీ అందరికోసం కారుణ్య అండ్ గాయత్రి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్, వనమాలి లిరిక్, చందమామ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 2:54 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గడియారం అని చెప్పి సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్ చేశారు. అండ్ సముద్రపు అలా అంటున్నారు, తుర్కపల్లి విలేజ్ వీరమ్మ గారు. ఓకే, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దట్ మీన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అదే రైట్ అని కాదు, మీరు అనుకునే లాజిక్లో చాలా ఆన్సర్స్ అయితే వస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ నా రైట్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్కి మ్యాచ్ అయిన ఆన్సర్ అనమాట. పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం శృతి మేడం అని చెప్పేసి వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైంకి. పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఉమ్మడి నుంచి అనమాట, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఉర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోదా జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామ్ దాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే రామళ్ళకోట నుంచి అనమాట, దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కన్నూల్ బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ కాదు ఎర్త్ అంటున్నారు. ఓకే ఒక కొత్త ఆన్సర్ వచ్చింది మనకి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు పద్మ కాకాని చంద్రశేఖర్ చింటూ. ఓకే ఓకే ఓకే పద్మ చంద్రశేఖర్ చింటూ నవ్య ఓకే అందరూ కలిసి కలం కానీ టైం కానీ అని 2 ఆన్సర్స్ పంపించారు. అండ్ ఓకే నెక్స్ట్ భాష్యం ఓకే భవిష్యం భవిష్యం ఫ్రమ్ ఓకే రాజేష్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ ఆదామ్ సో

0: కొల్హాపూర్ మహారాష్ట్ర నుంచి. భవిష్య అచ్చా, మీరు భవిష్యత్ అంటున్నారా? అయ్యో బాబోయ్, నాకు చాలాసేపు అర్థం కాలేదండి మీ ఆన్సర్. ఎనీవేస్, హలో ఐఎమ్ శాంతి అంటూ సత్తెనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ కలం. ఓకే, కలమా అది కాలమా? కొంతమంది కాలంకి కేఏ పెడతారు, కొంతమంది కేఏ పెడతారు, ఏమి జరుగుతోంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెసేజ్ శబాన పెద్దగూడెం నుంచి రివర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్. ఓకే, రోడ్ అయి ఉండొచ్చు శృతి గారు అని ఒక ఆన్సర్ పంపించారు చూసారా, ఇంకొక ఆన్సర్ అదైతే రైట్. ఓకే, నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి. ఏజ్ కానీ కాలం కానీ, కాలమో ఇది కలమో ఏమిటో. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే రైల్వే ట్రాక్స్ అంటున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎప్పుడు పరిగెడుతున్నామంటే ఉన్న చోట నుంచి. అయ్యయ్యో, ముందుకు వెళ్ళదు అని చెప్పాను కదా, దానికి రైల్వే ట్రాక్స్ అట. ఓకే, ఇలాంటి ఆన్సర్స్ అయితే చాలా ఉన్నాయి. నేను తప్పకుండా న్యూస్ బ్రేక్ తర్వాత అయితే చదువుతా, బట్ రైట్ నౌ ఒకసారి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నా. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ ముందుకు వెళ్ళదు. అది ఏంటో మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి ఈ గ్యాప్లో. న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఎగ్జాక్ట్గా 3:00కి. స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నరైతే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: అమ్మా ఇషు.
1: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్స్ అయితే మనకి చాలా వచ్చాయన్నమాట. చూద్దాం, ఎవరైనా గడియారం కాకుండా ఆన్సర్ పంపించారేమో. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్ వచ్చింది, చెల్క నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, ట్రెడ్మిల్ కానీ క్లాక్ కానీ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ అయితే సులోచన కరీంనగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కడప ఉత్తమ్ రెడ్డి, ఓకే జీకే క్వశ్చన్స్ ప్లీజ్ అట. వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా, మీరు అలాగే ఆగండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే. నెక్స్ట్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమగారెట్టో మరి డిలీట్ చేస్తారు మెసేజ్. ఓకే, సో మెదడు అనుకుంటా మేడం అంటున్నారు వీరు మాచర్ల గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి. అయ్యబాబోయ్. నెక్స్ట్ మెసేజ్ అయితే అంకయ్య గారు స్కై అంటున్నారు. నెక్స్ట్ శబానా షాడో అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి. పుణ్యం వెంకటేశం అయిన

హేమలత రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే గడియారం అంటూ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి జి పూటచంద్రరావు గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే ఫ్యాన్ అనమాట. ఇంకా చాలామంది గడియారం అన్నారు, అది కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే. ఎందుకంటే గడియారం కూడా పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ముందుకెళ్ళదు. కానీ యాక్చువల్గా కాలం ముందుకెళ్తుంది, కాలం సాగుతుంది, కాలం వెళ్ళిపోతుంది ఇలా అంటారు, కాబట్టి అలా చూసుకుంటే గడియారం రాదు. ఓకే అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. ఎక్కడైనా ఒక ఊర్లో అంటే ఏదైనా ఒక ఊర్లో రైల్వే స్టేషన్ అనేది ఉండదు, ఏదో పక్క ఊర్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎక్కుతారు రైలు. కానీ మన ఇండియాలో ఒకే ఒక స్టేట్లో అసలు స్టేషన్ ఆ స్టేట్ మొత్తానికి ఆ రాష్ట్రం మొత్తానికి రైల్వే స్టేషన్ లేదనమాట. మన ఇండియాలో ఉన్న ఒకే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని స్టేట్ అది. సో అది ఏ స్టేట్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ ధనుంజయ్ అండ్ స్పీకర్ పాడిన పాట ప్లే చేస్తాను. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఎంజాయ్ లిస్నింగ్.

కృష్ణాష్టమి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, లెఫ్ట్ ఆఫ్ పంజాబీ డ్రెస్ సాంగ్. నివ్యా కుమార్, మమతా శర్మ పాడిన పాట, దినేష్ మ్యూజిక్ కంపోజిషన్, బాలాజీ లిరిక్స్ అనమాట. సో లవ్లీ సాంగ్ విన్న తర్వాత 3:14 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది మన స్టూడియోస్లో టైం, అండ్ మనం ఉన్నాం సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కేదర్ వీరేష్ రాజోళ్ళ మండలం నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సరే వచ్చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో మధ్యలో. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ కడప వినయ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ డెడికేటెడ్ టు శృతి మేడం అంట. ఏమిటండి ఆ రాష్ట్రాన్ని నాకు డెడికేట్ చేస్తారు మీరు, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలే గారు కూడా రైట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కనకారావు గారు పెడన నుంచి, కడప జిల్లా ముద్దనూరు నుంచి, అండ్ ఆల్సో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సిహెచ్ వేణు జయంపు నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నల్గొండ జిల్లా నుంచి చిత్రియాల గ్రామం నుంచి అనమాట దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వేదాంతం జానకి శ్రీనివాస్ అండ్ ఫ్రమ్ మచిలీపట్నం, అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, అండ్

వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ చాలా మంచి జీకే క్వశ్చన్ అడిగారు మేడం, థ్యాంక్ యూ అంటూ ఓకే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ చిలకా నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, శ్రావణి ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్, కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ లత. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్, రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్, సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్, కమత వెంకటలక్ష్మిరెడ్డి భీములపాడు నుంచి, అండ్ ఆల్సో దమోజు ఓకే మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి అంకయ్య గారు, ఓకే అంకయ్య గారు కూడా రైట్ ఆన్సర్, అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆల్సో వీరు మాచర్ల నుంచి, అండ్ ప్రసాద్ నాగూర్బాయ్ విజయవాడ వన్ టౌన్ నుంచి, ఓకే దీకొండ ప్రసాద్ అట, అండ్ ఆల్సో సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి ఒక శ్రీరామ్ దాసు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అలాగే షబానా పెద్దగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, అండ్ ఆల్సో రాజీ గోపాల్ ఫ్రమ్ కర్నూల్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ మెసేజ్, పి జానకీరామ్ ఉమామహేశ్వరి అండ్ మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుంచి, అండ్ ఆల్సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి, కర్నూల్ ముజఫర్ నగర్ మదన కుమార్ అనురాధ తులసి రాఘవేంద్రరావు రాము కార్తీక్ వెన్నెలవల్లి, పేరు భలే ఉంది వెన్నెలవల్లి, ఓకే వెరీ నైస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి అండ్ గురు రైట్ ఆన్సర్, తులిమిల్లి రవి సూరంపల్లి గన్నవరం మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ కడప ఉత్తమ్ రెడ్డి, ఐఎమ్ సర్ ఆఫ్ వినయ్, ఓకే ఓకే. నెక్స్ట్ నార్కట్పల్ మండలం నుంచి నెమోని గ్రామం నుంచి అనమాట మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, అండ్ ఆల్సో పునం వెంకటేశం అండ్ హేమలత నెమోని గ్రామం నుంచి, అండ్ నెక్స్ట్ ఫనీ సచిత్రి తెనాల నుంచి, అండ్ పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అందరూ కూడా రైట్ ఆన్సర్సే. ఓకే వెరీ వెరీ వెరీ నైస్. సో ఇందుకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే ఒక మన ఇండియాలో ఒకే ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో అసలు ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, అలాంటి ఒక స్టేట్ అదొక్కటే ఉంది. సో అది ఏంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఇవాళ మరి అబ్బాస్ బర్త్డే అని చెప్పాను కదా, ఈ బర్త్డే స్టార్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, హలో డాక్టర్, బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ లిజనింగ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 325 క్రాస్ అయిపోయి 16 seconds అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముజఫర్ నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు, ఓకే, నెల్లూరు రేడియో అనౌన్సర్స్ మేరీ, సుచిత, కావ్య, మేఘన. ఓ ఓకే, రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన ఫ్యామిలీ తిరుపతి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామ్దాసు, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్

అంటే సిక్కిం, సిక్కిం రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు. అలా మన ఉన్న ఒక స్టేట్ మన ఇండియాలో అది ఒక్కటే అనమాట. ఓకే, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాము. పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు బాగుంటుంది, కానీ ఎవరైనా మనకిస్తుంటే అది మనకి నచ్చదు. ఏంటది? మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి. మనం పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి చాలా బాగుంటుంది, కానీ అదే మనకి ఎవరైనా ఇస్తున్నప్పుడు మాత్రం అది మనకి నచ్చదు. అది ఏమిటి? మీకు తెలిస్తే ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి 8662488114, ఈ వాట్సాప్ నెంబర్కి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జూనియర్ సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

కోబ్రా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 336 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన్మోహన్ సందరే సందరి గేమ్ షోలో అండ్ కాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన క్వశ్చన్కి. కనకారావు గారు పెడన్ నుంచి, మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు మాత్రం కొంచెం డిఫరెంట్గా వెళ్ళారు. అప్పుట మనం ఎవరికైనా ఇస్తే బాగానే ఉంటుంది కానీ మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది. దానికి అప్ప ఆన్సరు, ఇదేదో కొంచెం రివర్స్లో అర్థమవుతుంది నాకు, మనకిస్తే బాగుంటుందని మనం ఎవరికైనా ఇవ్వాలంటే కష్టం కదా. ఎనీవేస్, కమత వెంకట లక్ష్మీరెడ్డి భీముని పాండు నుంచి ఓకే రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ మదన్ కుమార్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు, దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ వసంత అనంతపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మాత్రం కొంచెం డిఫరెంట్గా వెళ్ళారండి, ఓయ్ చంపదెబ్బట, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది మనకిస్తే మాత్రం నచ్చదు. వెరీ నైస్, ఇదైతే ఆన్సర్ కాదు కానీ ఇది కూడా ఒక ఆన్సరే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, సురేష్ అనంతపురం నుంచి కూడా అప్పు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ బిఎన్ రెడ్డి, బిఎన్ రెడ్డి ఎక్కడి నుంచి, ఓకే బిఎన్ రెడ్డి నుంచా, బిఎన్ రెడ్డి నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరేమిటో తలో ఒకసారి తలో కూరి పేరు చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లా. ఎనీవేస్, మీ ఆన్సర్ అయితే రైట్. ఓకే, నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాపట్ల జిల్లా వేటపాలెం నుంచి వీడ్కోలు అంటున్నారు. అబ్బో, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది మనకి మాత్రం ఇస్తే నచ్చదు. ఓకే, పాలెం పోలే ఆళ్ళకట్ట నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, నెక్స్ట్ అయితే హాయ్ అని మెసేజ్ వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి ఏమీ తెలియదు మనకి. ఎనీవేస్, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్, అంకయ్య గారు రైట్ ఆన్సర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ ఓకే రైట్ ఆన్సర్ ఆన్సర్ అని పెట్టి వదిలేశారా నాకు, చూసారా మీరు పంపినట్టే అనిపించింది అంకయ్య గారు ఎక్కడ మీ ఆన్సర్. ఎనీవేస్, కొంకల గ్రామం నుంచి అరవింద లహరి అండ్ గురు ఓకే రైట్ ఆన్సర్, శబానా పెద్దగూడెం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ కంచికిజల్ల నుంచి లాస్య రైట్ ఆన్సర్, అండ్ నెమ్మోని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి మాత్రం మొట్టికాయ ఆట. ఓకే, మనం పక్క వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది మనకెవరిని మొట్టికాయ ఇస్తేనే అస్సలు నచ్చదు. ఎనీవేస్, పార్థిసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, గోరంట్ల వరలక్ష్మి ప్రత్యూష శ్రీహిత శ్రీనివాసరావు గారు మాచవరం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, చిలుక నారాయణ గారు అనసూయమ్మ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి మిరపకాయ అట, కాకరకాయ కూడా అట, దేవుడా ఇంకా ఏమైనా కాయలు ఉన్నాయా మీకు నచ్చినవి. ఎనీవేస్, సో మొత్తానికి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు నా దగ్గర ఉన్నది, లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి ఇంకొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి ఇంకొక పాట ప్లే చేస్తాను, ఈ లోపల ఇంకా ఎంత క్రియేటివిటీ బయటకు తీయాలో అంతా తీసి పక్క వాళ్ళకి మనం ఇస్తే అద్భుతంగా ఉండేది, మనకి ఎవరైనా ఇస్తే అసలు మనకి నచ్చనే నచ్చింది ఏమై ఉండొచ్చు, మీరు ఆన్సర్ పంపించండి. ఓకే, హాయ్ అంటూ కంచికిచెర్ల నుంచి ఎస్కే కాజా మెసేజ్ చేశారు, హలో అండి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో ఓకేనా, సో మరి డీల్ గుర్తుంది కదా, మీరు కరెక్ట్ ఆన్సర్ అయినా పంపించండి, లేకపోతే క్రియేటివిటీ వాడి దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఆలోచించి పంపించండి. 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ పుష్ప 2 మూవీ నుంచి ఫీలింగ్ సాంగ్ మీ అందరి కోసం, ఎంజాయ్ లిస్నింగ్.

3:45 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనము నా సందరే సందరి గేమ్ షోలో మరి నెక్స్ట్ ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి మనకి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మిరుహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, పార్ట్ 2 ఉందా రేపు, యువర్ ఫ్యాన్ అంటూ మెసేజ్ చేశారు ప్రవల్లిక. నో, పార్ట్ 2 లేదు, దరిదాపుల్లో లేదు. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే ఓకే, సుందరి గారు మీరు గిఫ్ట్ అన్నారా, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకిస్తే నచ్చనిది గిఫ్టా? ఓ మై గుడ్నెస్, మీకు గిఫ్ట్స్ నచ్చవా అండి? చచ్చో, అయితే మీ ఇంటికి ఏమైనా గిఫ్ట్స్ వస్తే మా ఇంటికి పంపించేసేయండి. ఓకే, నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, లంపకాయ, మొట్టికాయ, ఆహా, తొడపాసం కూడా అట, దేవుడా. నెక్స్ట్ మురళి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందడే సందడి ప్రోగ్రామ్ శృతిబద్ధంగా శృతిలో చక్కగా నడిపించారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోలేదు అండి, అప్పుడే ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. కర్నూల్ ఓకే, బీ క్యాంప్ డాక్టర్స్ కాలనీ నుంచి, నా పేరు హబ్సా. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదు మేడం అట. అయ్యో, ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం కూడా అయిపోయింది, మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఎనీవేస్

కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మేడం, మీ యాంకరింగ్ సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఎమిగనూర్ వెంకట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెంకట్ ఆలపర్రు నుంచి అనమాట. ఓకే, ఏంటిది వెటకారమాట, వెటకారమా, దేవుడా. నెక్స్ట్ కొల్లిపర నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఫిరోజ్, ఫిరోజ్ హిందీ సాంగ్ ప్లే చేయండి అంటున్నారు. హిందీ సాంగ్స్ కావాలంటే 5 to 6 వినాలి. 5 to 6 మనకి గీత్ గాత చెల్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో హిందీ సాంగ్స్ వస్తే హ్యాపీగా విని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో అది మెసేజ్ అయితే. ఎనీవేస్, చాలామంది రకరకాలుగా పంపించారు, బట్ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే సలహా అనమాట. సలహా మనం పక్క వాళ్ళకి ఇస్తుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ మనకెవరైనా ఉచిత సలహా ఇచ్చారనుకోండి, హరిలో రంగ హరి, అదనమాట మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి 13 నిమిషాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమా ఉంది కదా, ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ మన టాలీవుడ్లో ఒక హీరో, ఆయన ఎవరు మీకు తెలిస్తే మెసేజ్ చేయండి. ఓకేనా? సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమాకి ఫస్ట్ ఛాయిస్గా అనుకున్న హీరో, టాలీవుడ్ హీరో ఎవరు? సో ఆన్సర్ చెప్పాల్సిన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488144, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గౌతమి పుత్ర సాతకర్ణి సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

విలన్ సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు చేశారనమాట. ఓకే, రైట్ ఆన్సర్ అండి మీది, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు రైట్ ఆన్సర్, కనకారావు గారు. పెడన్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ ఆల్సో రాజోలి నుంచి జయన్న. ఓకే, రాజోలి నుంచి జయన్న గారు మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఫిరోజ్. ఓకే, యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫిరోజ్. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, నో నో నో, రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి, తెలియదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి శృతి గారు, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి గారు. ఓకే, నో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిఎన్ రెడ్డి నుంచి దమోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ ఆమ్లా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాల్ నుంచి రైట్ ఆన్సర్ చిలుక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ

0: ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, జాప భూమేశ్వరి భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆల్సో ఓకే హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే సో ప్రవెల్లిక రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఎస్ మీ క్వశ్చన్కి నే ఆన్సర్ ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ కేదరి వీరేష్ రాజోలి మండలి నుంచి రైట్ ఆన్సర్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుంచి మమ్ముట్టి అంటున్నారు. మమ్ముట్టి గారు అనేది కరెక్టే, బట్ నేను అడిగింది టాలీవుడ్ హీరో కదా, సో మమ్ముట్టి గారిని భాషా సినిమాకి ఫస్ట్ చాయిస్ అనుకునేది కరెక్టే, బట్ మన తెలుగులో ఎవరిని అనుకున్నారు అంటే యాక్చువల్గా ఈ సినిమాని డబ్ సినిమాగా కాకుండా రీమేక్ చేసి మనకి తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నారట, అలాంటి టైంలో ఒక టాలీవుడ్ హీరోని ఫస్ట్ చాయిస్గా అనుకున్నారు, కానీ అది ఫర్ సమ్ రీజన్స్ అది అవ్వలేదు. కానీ డబ్ సినిమాగా అయ్యి ఆ భాషా సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ఇటు మన తెలంగాణలో ఇటు మన ఆంధ్రాలో కూడా మనకి తెలిసిందే, బట్ అసలు ఆ చాయిస్ అనుకున్న హీరో ఎవరు అని అడుగుతున్నారు, అది మ్యాటర్. ఓకే జాన్సన్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గారు మందారపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నో నో నో నో రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్, కమల్ హాసన్ గారు కాదు. శబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ జానకి రామ్ రైట్ ఆన్సర్ నందగామ నుంచి, అండ్ నెక్స్ట్ మురళి గారు మీరు మారరు, అండ్ నెక్స్ట్ రాజగోపాల మీరు రాజీ గోపాల్ ఇద్దరా కర్నూలు నుంచి, నాకైతే అర్థం కాలేదు, మధ్యలో కామా కూడా లేదు. ఎనీవేస్ క్వశ్చన్ ఏంటి మేడం అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు ఎమ్మిగనూరు నుంచి ఓకే వెంకట్ కుమార్ రజనీకాంత్, భాషలో ఆయనే కదండి హీరో, నేను అడిగింది మన టాలీవుడ్లో ఎవరిని అనుకున్నారు ఫస్ట్ చాయిస్. ఎనీవేస్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ సూరిబాబు గారు, హాయ్ శృతి గారు అన్నారు, హలో. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రిపీట్ మేడం అట. ఓకే సో ఇంతకీ ఎవరిని అనుకున్నారంటే చిరంజీవి గారిని అనుకున్నారు, భాషా సినిమా కనుక రీమేక్ చేస్తే చిరంజీవి గారిని ఫస్ట్ చాయిస్గా అనుకున్నారు, అది మ్యాటర్. ఇది ఇవాళ సందరి సందరి, మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 4:02 కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగించుకుని భారత్ తిరిగి వచ్చారు. ఇటలీ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మెలోనీకి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతుల ద్వారా మన దేశ సంస్కృతి, చేనేత కళల గొప్పదనాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవార్ తీర్థలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని పీఎంఓ ఆదేశించింది. రానున్న 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా అన్ని విమానాశ్రయాల్లో తక్కువ ధరలతో ఉడాన్ యాత్రి కేఫ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ తెలిపారు.

501 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. రాష్టంలో ప్రత్యేక విస్తృత సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. నకిలీ మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యమని ఈ నెల 26వ తేదీన రాజకీయ పార్టీలతో సమాపేశం నిర్వహిస్తామని చెప్పారు. 46,000 మంది బీఎల్ఓలు జూన్15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి ఓటర్ల సర్వే చేస్తారని, జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టు కార్యాచరణ సిద్దమైంది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో భాగంగా 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు సమర్పించిన వజ్ర సహిత సువర్ణ కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. వేసవ సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:06 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ వివిధలోకి ఎంటర్ అయిపోయాం. మరి చూస్తూ సందడి గేమ్ షోని అలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసేసుకుని మన వివిధ షోలో కూడా మనం వచ్చేసాం. సో మరి ఈరోజు వివిధలో ఏంటి స్పెషల్? డైరెక్టర్ స్పెషల్. మరి డైరెక్టర్స్లో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో చాలామందిలో మెయిన్ టాప్ లిస్ట్లో ఉండేది కృష్ణవంశీ గారు. మరి ఈరోజు కృష్ణవంశీ గారు మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ 1 అవర్. ఓకే, సో ఫస్ట్ అయితే

నిన్నే పెళ్ళాడుతా సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సందీప్ చౌతమ్ మ్యూజిక్ కంపోజిషన్లో రాజేష్ పాడిన పాట సిరివెన్లి గారి లిరిక్. ఈ లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

మురారి సినిమా నుంచి ఎస్పీ చరణ్ అండ్ హరిణి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరిపెన్నెల గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:17 క్రాస్ అయిపోయి 59 seconds అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి నెక్స్ట్ వస్తున్న పాట ఖడ్గం సినిమా నుంచి సుమంగళి పడిన పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, సిరిపెన్నెల గారి లిరిక్. లవ్లీ సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

4:29 రూపాయి 10 సెకండ్స్ అయిపోయింది. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో, మనో అండ్ గాయత్రి పాడిన పాట గులాబీ సినిమా నుంచి, సిరిబెల్లిగా లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ కి లిరిక్స్ అందించింది. సో మరి అయితే నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధూరం, శ్రీనివాస చక్రవర్తి గారు పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్లో. లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుండండి. మరి ఈరోజు మన వివిధ ప్రోగ్రాంలో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి బయట అయితే చాలా చాలా చాలా ఎండగా హాట్ హాట్గా ఉంది, బట్ వివిధ భారతిలో కూల్ కూల్ సాంగ్స్ అయితే మీకోసం వచ్చేస్తున్నాయి వివిధాలో. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఈవెన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో జావేద్ అలీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, శ్రీ మనీ లిరిక్ అనమాట. సో లవ్లీ సాంగ్, గోవింద్ అండర్వాడలే మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:39 క్రాస్ అయిపోయి 16 seconds అయిపోయింది అండ్ మనం ఉన్న వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్, చిత్ర గారు పాడిన పాట, సిరి వెన్నెల గారి లిరిక్. సాంగ్ వింటూ చూసేస్తూ స్ట్రైట్ యూ ఉంటుంది.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఆ సాంగ్ లో ఉన్న మ్యాజిక్ అసలు కొంచెం కూడా తగ్గదు. మరి లవ్లీ లవ్లీ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. సో మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం సాంగ్ ప్లే చేస్తాను రాఖీ సినిమా నుంచి. మరి శృతి టాటా బాయ్ బై చెప్పేసే టైం కూడా అయిపోతుంది. మరి ఎగ్జాక్ట్ గా 4:50 కి అజయ్ చేతన్ వెనిల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. దట్ మీన్స్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తాను. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయట ఎండలు చాలా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అవసరమైతే గొడుగు కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు. ఓకే, చాలా అవసరమైతే తప్ప బయటికి అస్సలు వెళ్ళద్దు, కొంతకాలం ఇంట్లో ఉండడమే మంచిదన్నమాట. ఓకే, సో మరి అది మ్యాటర్. ఇది వాటికి వివిధకి కూడా నేను ఒక పాటతోటి క్లోజింగ్ చెప్పేస్తున్నా, తర్వాత వెనిల కూడా రెడీగా ఉంటుంది. సో మీ ఆర్జ శృతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు. ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగరూకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్.

అండ్ ఈటింగ్. టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుంది అని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా? నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది, దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహారం శోషణ జీర్ణక్రియ సంబంధించినే పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం, దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో

పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏమి తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతే ఏంటంటే, నేను ఈ మధ్య రెస్టారెంట్స్ హోటల్స్ లో 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆన్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెనిలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన విజయవంతమైందని విదేశాంగ శాఖ తెలిపింది. గ్లోబల్ కంపెనీలకు చెందిన 50 మంది సీఈఓలతో ఆయన సమావేశమయ్యారని పేర్కొంది. ఈ కంపెనీలు ఇప్పటికే భారత్లో తమ కార్యకలాపాలు సాగిస్తుండగా వ్యాపార విస్తరణపై ఆయన చర్చలు జరిపినట్లు వెల్లడించింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు గ్రౌండింగ్కు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు ఎస్ఐపిబిలో ఆమోదించారు.

ఇచ్చిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వర్చువల్ గా ఈ సమావేశం జరిగింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పాలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్టంలో పురాతన దేవాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి మొగిలి ఆలయాలను టూరిస్ట్ హబ్బులుగా తీర్చిదిద్దే చర్యలు కొనసాగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంను మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. రాష్టంలో వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27ను కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. మండు వేసవిలో ప్రజలు, పక్షులు, పశువులు దాహంతో ఇబ్బందులు పడకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో సందర్శకులు, పక్షాదుల కోసం ప్రత్యేక తాగునీటి ఏర్పాట్లను చేశారు. రాష్టంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

1942 లవ్ స్టోరీ. ఈ చిత్రానికి కుమార్ సాను ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 5:11 దాటి 4 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. గీత్ కథ చెల్లి వింటున్నారు వీతిరా జిచ్చిన బాబు.

0: विविध भारती FM 101.3।
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर।
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది। ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్।
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3।

ఆశిక్ టూ చిత్రానికి అంకిత్ తివారి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 5:35 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారతి ఎఫ్ఎం 101.3 MHz పై గీత్ గాథ చెల్లి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రంగు చిత్రానికి అరిజిత్ సింగ్ ఆలపించిన పాట వింటున్నారు. మీరంతా ట్యూన్ చేసి వినండి వేదు భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదర్న్ అకాడమిషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అందుబాటులోకి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లాలో ఇసుక రీచ్ల నిర్వహణ పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. సి బెలగల్ మండలం ఈర్ల దిన్నె వద్ద ఉన్న ఇసుక రీచ్తో పాటు డీసిల్టేషన్ పాయింట్ను మంత్రి ఈరోజు క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. నంద్యాల బొగ్గులైన బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులైన బాధితుల కొరకు స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా ఈరోజు మంత్రి ఫారూక్ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇంధన రంగం, పట్టణ రవాణా, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్దిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్తో ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించింది. గ్లోబల్ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికతలను రాష్ట్రానికి ఆకర్షించడమే లక్ష్యంగా ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ప్రతినిధి బృందం ఎన్ఆర్ఐలు గల్ఫ్ వలస కార్మికులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సిఐడి విభాగం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను అధ్యయనం చేయుటకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడిని సందర్శించింది. పలు దేశాల్లో ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 75,183 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద స్థిరపడింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్

వారు తెలిపారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
6: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
5: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.

0: మేఘ సందేశం చిత్రాన్ని కేపీసీసీలో ఆల్పించిన పాట విన్నారు. ఈ పాట ఎందుకు ప్లే చేశాను అంటే, ఈనాటి కృష్ణ తీరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత విశేషాలను కొన్నిటిని తెలుసుకుందామని.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

0: త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్టంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి ముగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27 కాకుండా మే 28 తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్టంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా

0: వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
1: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

బీమ్స్ సిస్ట్రేలియా మధుప్రియ ఆలపించిన మానసివ శంకర్ వారు ప్రసాద్ గారి చిత్రం నుంచి పాటు వినేశారు. సమయం చూస్తే 6:23 దాటి 59 సెకండ్లు. ఈరంతా చేంజ్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. కృష్ణా తీరం వింటున్నారు విరాజ్ చిన్నబాబు. కృష్ణా తీరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత విశేషాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. తెలుగు భావ కవిత రంగంలో కృష్ణశాస్త్రి గారిది ఒక ముఖ్య అధ్యయనం. ఈయన ఎవరో కాదండి, కవి సినీగేయ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీరు రేడియోలో లలిత గీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా గుర్తింపు పొందారు మన దేవులపల్లి గారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 జన్మించారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడుకుందాం. వీరు రచించిన ఒక పాట విందామా?

కృష్ణా తీరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి మనం కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. పద్దెనిమిది వందల 97 సంవత్సరంలోనే పిఠాపురంలో జన్మించారని చెప్పాను కదా. పిఠాపురంలోనే హైస్కూల్లో వీరి విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు చూసి నరసింహారావు గారు, రఘుపతి వెంకటరత్నం గారు ఆంగ్లంలో సాహిత్యంలో తనకు అభిరుచి కలదని చెప్పారు. అలా చెబుతుంటే కృష్ణశాస్త్రి గారికి చాలా ఆనందం వేసిందన్నమాట. అయితే కళాశాల విద్యను విజయనగరం కాకినాడలో పూర్తి చేసుకుని పిఠాపురం మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయుని చేపట్టారు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం, అంతకంటే ముందు అడవి విధంగా చిత్రం నుంచి పాట విందాం.

విక్రమ్ చిన్నమాయే శృతి హాసన్ ఆల్పించిన హాయ్ నా నక్షత్రం నుంచి విని పాట వినేశారు. స్టూడియో సమయం చూస్తే 6:42 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. కృష్ణా తీరం వింటున్నారు విత్వర్ అర్జయ్ చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నాం కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1929 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య సాహిత్య సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. 1933 నుంచి 1941 వరకు కాకినాడ కాలేజీలో అధ్యాపక వృత్తిని చేపట్టారు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 1942 బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మల్లేశ్వరి సినిమాకు పాటలు రాశారు. ఇక ఆ తర్వాత కాలంలో అనేక చిత్రాలకి పాటలు అందించారు మన దేవులపల్లి గారు. 1957 ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు కూడా అందించారు. మరి ఇప్పుడైతే జిగులు పక్షి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆల్పించిన పాట విందామా?

కృష్ణా తీరం వింటున్నారు. కృష్ణా తీరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. భావకవిగా ఆంధ్ర శైలిగా ప్రసిద్ధులైన కృష్ణశాస్త్రి గారు లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం దేవులపల్లి వారి పాటల్లో ప్రధాన లక్షణం. భావోద్వేగాలను, హృదయ స్పందనలను అక్షరరూపం దాల్చారు మన కృష్ణశాస్త్రి గారు. సీతా మహాలక్ష్మి చిత్రంలోని బావి చిగురు తినగాని, మేఘ సందేశంలోని ఆకులో ఆకని, గోరింటాకు సినిమాలో గోరింటా పూచింది, ఇలా అద్భుతమైన పాటలు అందించారు మన కృష్ణశాస్త్రి గారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రణయ గీతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట విందామా? సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ప్రతి ఒక్కటి చిత్రానికి కార్తీక ఆల్పించిన పాట విన్నారు. కృష్ణా తీరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నాం కదా. 1975 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదును అందుకున్నారు. 1976 పద్మభూషణ్ అవార్డును, 1978 సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు మన కృష్ణశాస్త్రి గారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరొందారు మన కృష్ణశాస్త్రి గారు.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి వర్చువల్గా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ను వాయిదా వేశారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానం అమల్లోకి తెస్తోంది. అక్రమ తరలింపు, వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ అవసరానికి మించి కొనుగోళ్లు నియంత్రించే లక్ష్యంతో యాప్ను రూపొందించింది. రాష్టంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు. రేపు 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజల సహాయార్థం విశాఖ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫోన్ నంబర్ 0891-2501-0089-1-2502 అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 75,183 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.

0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: భక్తి కీ ధారా.
3: ఆఫీస్ జానే కి జల్ది, మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
4: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
2: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ, ఉఫ్ యే ట్రాఫిక్.
3: ఆకాశవాణి హై నా.
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
3: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
2: శాం
6: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
7: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకొచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 3 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ

0: అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30 to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపోలేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్ ఇమెయిల్ ద్వారా యాత్రికులు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో $75 నుండి $100 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो $3 trillion से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
4: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

స్టూడియోలో సమయం చూస్తే 7:15 దాటి 52 సెకండ్లు అయిపోయింది. నేనంతా టీం చూసి వింటున్నారు వివిధ భారతీయ పండి 3 MHz పై మనసును మనసే వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. మనసును మనసే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ఫ్రెండ్స్ ఎవరైనా వాట్సాప్ చేశారని చూద్దాం, ఎవరు పంపించలేదు. సరే నేనైతే ప్రశ్న అడుగుతున్నాను, ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. నాకు 3 కళ్ళున్నాయి, ఎవరిని చూడలేను, నోరు లేదు కానీ మాట్లాడలేను, మాట్లాడకపోయినా సరే అందరినీ ఆపుతాను, అందరికి మంచి చేస్తాను, ఉపకారిని, రంగులు నాలో ఉంటాయి కానీ రంగుల రాట్నాన్ని మాత్రం కాదు, ఇంతకి నేనెవరిని. అర్థమైందా? మరొకసారి చెప్పనా? నాకు 3 కళ్ళు ఉన్నాయి కానీ ఎవరిని చూడలేను, నోరు లేదు మాట్లాడలేను కానీ అందరినీ ఆగు అని ఆపేస్తాను, అందరికీ మంచి చేస్తాను, ఉపకారిని, రంగులు నాలో ఉంటాయి కానీ రంగుల రాట్నాన్ని మాత్రం కాదు, ఇంతకి నేనెవరిని. ఆన్సర్ తెలిసిపోయిందా? 0664 నెంబర్కు వాట్సాప్ చేయండి. జానకి రాముడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన పాట.

నేనైతే ఒక ప్రశ్న అడిగాను, మరి చాలా మంది అయితే వాట్సాప్ చేశారు, నాకు మూడు కళ్ళు ఉన్నాయి, అవన్నీ చూడలేను, నోరు లేదు, మాట్లాడలేను, కానీ అందరిని ఆపుతాను, అందరికి మంచి చేస్తాను, ఉపకారిని, రంగులు ఉంటాయి, రంగులు రాట్నాన్ని కాదు, నేనెవర్ని? సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి పంపించారు శ్రీరామదాసు కృపాచార్య అనిత సాయి వర్షిత్ సాయిదాసు శ్రీరామదాసు సాయి రిత్విక్. ఆన్సర్ అయితే లేదు, ప్రేయర్లు మాత్రం పంపించారు. మెగాస్టార్ చిరంజీవి గారు పాలంపోలి అలగండెందల జిల్లా నుంచి పంపించారు. ఓకే, ఎక్కడివి? నాలుగింటికి వచ్చిన, నాలుగింటికి పంపించారండి. ఓకే, ఇవి మనవి కాదనుకుంటా. బా సులోచన కరీంనగర్ నుంచి పంపించారు అభినవ బింద్ర. ఓకే, ఇప్పుడు మనాయ అన్నమాట. విజయవాడ నుంచి కరణ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆయన నమస్తే, గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు అంటూ పంపించారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మనసుకు మనసు ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. ఎవరికి ఎవరు పేరు చెప్పలేదు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్, మరి మీరు ప్రశ్నలు వేయండి సార్, మేము జాబులు చెప్తాము. నమస్తే. ఓకే, బిజిలీ వెంకటేష్ శ్యామల గారు పంపించారండి. రేడియో మిత్రులకు ఓకే నమస్కారములు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సుజాత, సాయి ప్రీతం, కోట శ్రీమన్నారాయణ మూర్తి వీరంతా భవానీపురం విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం చర్రాత గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? రాము అల్వాల రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా పలంకుర్తి నుంచి. నెక్స్ట్ కనకరావుపేడన నుంచి, పెడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? శివకుమార్ భువనగిరి నుంచి పంపించారు. గుజ్జా శివకుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శివకుమార్ పద్మ రితీష అన్విత ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు బోడుపల్లి నుంచి. నెక్స్ట్ నమస్తే చిన్నబాబు గారు జవాబు అంటూ కొబ్బరికాయ అట ఎమ్మనేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల చెప్తాను. చిన్ను పేరు లోకేష్, ఊరు చిత్తూరు. సమాధానం అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కృష్ణా తీరంలో కృష్ణశాస్త్రి గారి గురించి ఎస్ చాలా బాగా చెప్పారు, వారి పాటలు కూడా వినిపించారు, ధన్యవాదాలు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అప్పలరాజు పెడన జోగనంద్రాకల్ నుంచి ఎస్ సూపర్. ఓ హాయ్ చిరబాబు, వచ్చేసావా, భోజనం కట్టంటున్నారు. అబ్బబ్బా, నేనైతే డాన్స్ మాత్రం ఆగదు, నీ పాటలు కంటున్నారు. మీరు డాన్స్ చేయాలంటే కాస్త భోజనం చేయండి అప్పలరాజు గారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. నూన్ ఎస్ నూన్ నూన్ పై ఈవినింగ్ వచ్చేసింది, ఈవినింగ్ పై నైట్ వస్తుంది. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ పంపించారు. దేవనూరు మజారి చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు జవాబు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటూ ఏకలవ్య నగర్ బిజిలీ వెంకటేశ్వర శ్యామల గారు రైట్ ఆన్సరే పంపించారు. ఎస్, చాలామంది పంపారు రైట్ ఆన్సరే. ఎస్, ట్రాఫిక్ సిగ్నల్స్ అండి. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 7:20 దాటి 7 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసే వింటున్నారు వీతివరాజ్ ఇచ్చిన బాబు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు. అదేనండి టీ ఒకటి, మరి చాయ్ చటుకున్న తోగరాబోయ్ అనే పాట కాదు, నేను వినిపించబోయే పాట. జాగ్రత్తగా వినండి. ఆ పాట విన్న తర్వాత అది ఏ చిత్రంలోదో చెప్పండి. 0662421 నంబర్కు వాట్సాప్ చేయండి.

0: ఇద్దరు భార్యలు ఉన్నారు, మొదటి భార్య మీరండి, రెండవదే మీరిచ్చేదండి. టీ ఒకటి మధురమైనది, మరువరానిది.
1: ఏమండో ఈ సినిమా పేరు ఏంటండి? మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది రైట్ ఆన్సర్ పంపించారు, చూద్దాం. చాలా మందికి తెలియదేమో అనుకున్న కొంతమందికి తెలిసిపోయిందమ్మా. అప్పల్ రాజు గారు పెద్ద జోగనందరావు కాళ్ళ నుంచి శ్రావణ సంధ్య మూవీ అట. అబ్బా కాదు, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటున్నారు పాలంపల్లి ఆలగడ్డ నందల జిల్లా నుంచి. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ కామెడీ కింగ్ చిన్నబాబు గారు, బాగున్నారా? వెల్కమ్ టు మనసా మనసై ప్రోగ్రామ్, షో టైంకి స్వాగతం సుస్వాగతం. ఆలగడ్డ నందల జిల్లా నుంచి పంపించారండి, ట్రాఫిక్ లైట్స్ కనకరాపేట నుంచి పంపించారు. ఓ సూపర్ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్, పొద్దుటూరు నుంచి పంపించారు వీరు. ఈ సాయి ప్రీతం సుచేత కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు భవనపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, సూపర్. ఎలా తెలిసిపోయింది మీకు? నారింగపల్లి మండలం నెమ్మని గ్రామం నుండి పొన్న వెంకటేశ్ హేమలత, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటున్నారు ఇందాక. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్, మామ జీరిద్ది స్నేహవారి జీరిద్ది రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎస్, కొద్దిమంది మాత్రమే పంపించారు. అసలు ఆన్సర్ ఏమిటి? వాట్సాప్ మెసేజ్ ఉంది. పాట మొదటిసారి వింటున్నాను చిరుబాబు గారు, నిజామాబాద్ వీక్లో ప్రచురించి మురహరి యశోద జానకి రాజు. నేను చెప్తానండి, పొన్నమి చంద్రుడు ఈ చిత్రంలో నుంచి పాట వినిపించాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం. సరదా సరదా సాగేటటువంటి మనసును మనసే కార్యక్రమం మీరు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు. తర్వాత మరో ప్రశ్న, గెట్ రెడీ. పచ్చని బంతిలో తెల్లని దూది, ఆ తెల్లని దూదిలో నల్లని దొంగలు. అబ్బా ఎక్కడున్నారు ఈ దొంగలు, ఎవరి దొంగలు? పచ్చని బంతిలో తెల్లని దూది, నల్లని దొంగలు దూదిలో దాక్కున్నారు, అసలు అదేమిటి? అర్థమైంది అనుకుంటాను మీకు. ఆన్సర్ తెలిస్తే 0866244214 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరోసారి అడుగుతాను, పచ్చని బంతిలో తెల్లని దూది, ఆ తెల్లని దూదులు నల్లని దొంగలు, ఏమిటది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. మనసును మనసు వింటున్నారు విత్ రాజు చిన్నబాబు. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట.

0: 101.3 सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर।
1: స్టూడియోలో సమయం చేస్తే 7:38 దాటి 5 సెకండ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై మనసు మనసు వింటున్నారు విత్యవరాజ్య చిన్నబాబు. చిన్నబాబు అడిగిన ప్రశ్న, పచ్చని బంతిలో తెల్లని దూది, ఆ తెల్లని దూదులు నల్లని దొంగలు, ఎవరా దొంగలు? దొంగల మాట ఏమిటి, ఏమిటది అసలు? సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామచరణ్, హేమ జవాబు రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, కనకారావు పేడన రైట్ ఆన్సర్, షరీఫ్ గన్నవర గ్రామం భద్రాచలం ఏరియా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, అప్పలరాజు పెడన జోగనందరావు కలిసి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాద గారు రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరు, దేవనూరు మెచారి చిన్నపిల్ల గ్రామం నుంచి అష్ట దిగ్గజాలు రైట్ ఆన్సర్, సర్సన కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఎవరండి మీ పేరు, సాంబశివరావు ఎస్ వేటపాల నుంచి రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు లోకేష్, పేరు లోకేష్, ఊరు చిత్తూరు, ట్రాఫిక్ సిగ్నల్ అంటున్నారు. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడు కూడా రేడియో మిత్రులకు శుభదినం రైట్ ఆన్సర్ పంపించారు. సాయి ప్రీతం, సుజాత, కోట శ్రీమన్నారాయణ మూర్తి ఎస్ రైట్ ఆన్సర్, భవానీపురం విజయవాడ నుంచి, నార్కిటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశ శ్రీనివాస్, బెంగళూరు రైట్ ఆన్సర్, రాయి చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఎవరు మీ పేరండి, నీరజే గారు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, నీరజే గారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. పాలంపాలియ, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, మహమ్మద్ జరిదిన స్నేహవాణి జరిదిన రైట్ ఆన్సర్, ఉమ్మడి నుంచి. అన్ని ప్రోగ్రామ్స్కి ఒకే వాట్సాప్ నెంబర్ కదా, మారదు కదా. అవును, 0662414 అండి. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సీతాఫలం పచ్చరి పత్తిలో, ఆ సీతాఫలం పచ్చగా ఉంటుంది, తెల్లని దూది, దానిలో గుజ్జంతా తెల్లగా ఉంటుంది, ఆ దూది లోపల నల్లని దొంగలు, ఆ దొంగలు ఎవరో కాదు విత్తనాలే. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సరదా సాగేటటువంటి ఈ మనసు మనసు ఈ కార్యక్రమంలో మరో ప్రశ్న, గెట్ రెడీ. ఏ టు జెడ్ ఏపీ మొత్తం అంటూ ఒక పాట ఉంది, బట్ ఏ టు జెడ్ లో వేడిగా, బాబు ఇప్పుడు బయట చూస్తేనే చాలా వేడిగా ఉంది చిన్న బాబు. మళ్ళీ వేడిగా అంటావు ఏమిటి, వేడి అంటే నేను భగభగ మండేటటువంటి ఆ సూర్య భగవాన్ నుంచినటువంటి ఆ వేడి వేడి గాలి, విపరీతమైన మంట కదా. కానీ ఏటీ జెడ్లో, ఏ టు జెడ్లో ఉన్నటువంటి వేడిగా ఉండే లెటర్ ఏమిటి? లెటర్ కూడా వేడిగా ఉంటుందా చిన్న బాబు అంటారా? ఎస్, ఏ టు జెడ్లో వేడిగా ఉండేటటువంటి లెటర్ ఏది? ఆన్సర్ తెలిసిపోయిందా? వెంటనే 0662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. శుభలగ్నం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం అల్పించిన పాట.

స్టూడియోలో సమయం చూస్తే 7:45 దాటి 52 సెకండ్లు. మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మానసర మనసు వింటున్నారు విత్ విరార్జీ చిన్నబాబు. ఏ టు జెడ్ లో వేడిగా ఉండేటటువంటి అక్షరం ఏది? సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లలిత ఫ్రమ్ గుంటూరు. లహితనా లిషిత, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఏమండి ఇది, మీరు స్పెల్లింగ్ అలాగే రాశారా? నెక్స్ట్ ఎవరు పంపించారు? కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ ఆన్సర్ ఎస్ గాజీ శ్రీను, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. పోలంపేట నుంచి, కడప నుంచి విజయ్ పంపించారు రైట్ ఆన్సర్. డెడికేటెడ్ ద చిన్న చిన్నబాబు సార్, ఓకే నాకు డెడికేట్ చేస్తున్నావా. దేవనూరు బజారు చిల్లపల్లి గ్రామం నుంచి ఆశీర్వదించ రైట్ ఆన్సర్. నార్గడిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేష్. హేమలత రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహారి యశోద జానకిరాజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోపాలకృష్ణ ఎస్ ఎనమల కుదురు నుంచి రైట్ ఆన్సర్. పాలంపాలయ్య ఆళ్ళగడ నందరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే, మీ పేరు పేరైతే అర్థం కాకుండా టైప్ చేశారండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్. అనంతపురం చర్రద గారు రైట్ ఆన్సర్. హిమంత్ కుమార్ రైట్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు. అబ్బా హెచ్ అనుకుంటున్నా, కాకపోతే హెచ్ హెచ్ అంటే హాటా. అబ్బా ఇంకొకటి రైట్ ఆన్సరే. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనది శ్రీకుమార్ జైనది రైట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి పంపించారు. నెక్స్ట్ నిఖిల్ గోపిక మానస కొమ్మినేని రాఘవ ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. అంటే ఏ టు జెడ్లో ఉండేది టీ, టీ వేడిగా ఉంటుంది కదా అందుకని టీ అక్షరం అనేది రైట్ ఆన్సర్ అనమాట. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. పాట వినిపిస్తాను, బట్ ఆ పాట పాడిన సింగర్స్ ఎవరు, సినిమా పేరేమిటి? చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, బట్ ఇది మరీ ఇప్పుడొచ్చే లేటెస్ట్ సాంగ్ ఏం కాదు, కొంచెం పాతదే. పాట జాగ్రత్తగా వినండి. చిత్రం పేరు సింగర్స్ పేరు పంపిస్తే సరిపోతుంది. 0 66 244 1 4 నంబర్కు.

మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోది, సింగర్స్ ఎవరు అని అడిగాను. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి టీ అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు ఎవరు అబ్బో రైట్ ఆన్సర్ పంపించారండి, కానీ సినిమా పేరైతే రాంగ్ పంపించారు. బట్ సింగర్స్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మీకెలా తెలిసిపోయిందండి? ఓకే నెక్స్ట్ చూద్దాం. వేటపాలెం నుంచి పంపించారండి కోణిజేటి నగర్ కాలనీ నుంచి. నెక్స్ట్ శ్రీకృష్ణ పంపించారు, సాంబశివరావు గారు శ్రీకృష్ణ గారు. ఓ ఆన్సర్ అయితే లేదు. ఓకే శ్రీకృష్ణ సింగర్ పేరా? కాదండి శ్రీకృష్ణ కాదు. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు శ్రీకృష్ణని పంపారు కాదు, శ్రీకృష్ణని పంపారు కనకారావు గారు కాదు. నేను చెప్తాను, రెడ్ మూవీ అంటున్నారు గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి. అనంతపురం సన్నరాదు గారు శ్రీకృష్ణ పాడారు, మూవీ వచ్చేసి శ్రీకృష్ణ మూవీనా? కాదండి నేను చెప్తాను, శ్రీకృష్ణ సింగర్స్ కూడా ఉన్నాడు, శ్రీకృష్ణ మూవీ కూడా ఉంది. నెక్స్ట్ ఎవరు చూద్దాం. పెడన జోగానందరావు గారిని చప్పలరాజు గారు ఆడుతూ పాడుతూ మూవీ అట, గీతా మాధురి కేకే అట. రాంగ్, అబ్సల్యూట్ రాంగ్, కాదు. కానీ తాతారావు గారే పంపించారండి ఒక్కరే, వారు కూడా సింగర్స్ పేరే పంపించారు. నేను వినిపించినటువంటి పాట రవివర్మ కౌశల్య పాడారండి. సినిమా వచ్చేసి ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి చిత్రం నుంచి రవివర్మ కౌశల్య. ఓకేనా, ఇంకా రెండు ఉన్నాయండి, ఎవరు పంపకండి. నెక్స్ట్ తాజ్ మహల్ అంటూ పంపించారు, ఎందుకంటే శ్రీకాంత్ మూవీ అన్నాను కదా. పేరైతే పంపించట్లేదు అజ్ఞాత శ్రోత వీరు. విజయవాడ నుంచి కరుణ గారు మహమ్మద్ జయంతిన స్నేహమాన జయంతిని పంపించారు, తెలియడం లేదు మీరే చెప్పగలరు అంటూ ఉమ్మడి నుంచి. రవివర్మ కౌశల్య ఓకే. చిరంజీవి అండ్ కోటే శ్రీవంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఇద్దరు పంపించారండి రైట్ ఆన్సర్ పంపిన మీకు కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 7:55 దాటి 52 సెకండ్లు. మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మన ఆర్జీస్ అడిగినటువంటి ప్రశ్న మరలా అడుగుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి 8 రోజుల్లో ఒక గోడ నిర్మించాడు. ఎస్, నిర్మాణం పూర్తయిపోయింది. ఒక వ్యక్తి 8 రోజుల్లో ఒక గోడను నిర్మించాడు బాగా కష్టపడి. అయితే 4 మనుషులు అదే గోడను 8 రోజుల్లో కడతారు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0862424 నంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న మరోసారి చెప్తున్నాను. ఒక వ్యక్తి 8 రోజుల్లో ఒక గోడను నిర్మించాడు, అదే గోడను 4 రోజుల్లో కడతారు? 0662424 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా, సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో 46.4, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్టంలోని 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ది కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 డిసెంబర్ లోపు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రాజెక్టుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు, ఎస్ఐపిబిలో ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ 23 నెలల్లో 21,64,258 కోట్ల రూపాయల విలువైన 756 ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఈ సమావేశంలో తెలిపారు. వీటి ద్వారా 21,20,567 ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ సర్కార్ పేదలు, రైతులు, మహిళలు, యువత అనే 4 వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్టంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27ను కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరగనున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి.

స్టూడియోలో స్టూడియో సమయం చూస్తే 8:04 దాటే 47 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై డ్యూయెట్ డ్యూయెట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మురారి చిత్రానికి ఎస్బి చరణ్ హరిణి ఆల్పించిన పాట

ఆర్పి పట్నాయక్ కౌసల్య ఆల్పించిన పాట విన్నారు నువ్వు లేక నేను లేని చిత్రం నుంచి. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై DHDH వింటున్నారు విత్యవరాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట నరసింహనాయుడు చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం హరిణి ఆల్పించిన పాట.

నాకు నచ్చే చిత్రానికి కుమార్ సాను చిత్రం అనిపించిన పాట విన్నారు. సిరివెళ్ళ గీతానికి కోటి సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 8:25 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై డిఏ టు డిఏ వింటున్నారు విత్వరాజు చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబడిన పాట నువ్వు నేను చిత్రానికి మల్లికార్జున విశాల్ అల్పించిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్ట్రపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. శాంతి ఔర్ సేవా కే ఆదర్శం చే ప్రేరిత్ హోకర్ భారత్ నే అప్ని 60 పారాఫీల్డ్ అంబులెన్స్ యూనిట్ కే మాధ్యమ్ సే

0: బార్ మే యోగదాన్ దియా.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you, and in some sense these are two economies which totally complement each other.
1: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లో శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సుఖ్వీందర్ సింగ్ స్వర్లత ఆలపించిన పాట విన్నారు. ప్రియమైన నీకు చిత్రం నుంచి మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై డ్యూయెట్ డ్యూయెట్ వింటున్నారు విత్ యువరార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సఖీ చిత్రానికి శంకర్ మహోదయం ఎస్ జానకి ఆలపించిన పాట.

0: అక్కడి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆల్పించిన పాట విన్నారు.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

పిల్లజీ బందారు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:06 దాటి 3 సెకండ్లు. మీరంతా చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వియ్యాల వారి కయ్యాల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: అందాల రావు సిచ్చేసరికి కసిపి బాలసుబ్రహ్మణ్యం పీసీసర్ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:14 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు వీతివరాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బెబ్బిలి, చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసీసీల గానం.
1: బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ, బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ, చెంగు చెంగు చెంగు మన్నది గంగరాయి చెట్టుకాడ, ఉంగరాల తిట్టి పాప గంగరాయి చెట్టుకాడ, ఉంగరాల తిట్టి పాప రంగు తంగు చూడమన్నది, రబ్బి గీతదూడ ఏమన్నది, అయ్యో గింజ మేత పెట్టమన్నది.
2: బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ, బొంగరాల బీడుకాడ గింగిరాల గీతదూడ.

0: రాముడా తీరేళ్ల దాది పూల తోతరా.
1: ఎంత మోతరా ఇది వింత మోతరా,
0: రాముడా తీరేళ్ల దాది పూల తోతరా.
1: ఎంత మోతరా ఇది వింత మోతరా,
0: సిగ్గు మొగ్గలయ్య కంట చిగురు మీద పెట్ట మంట శిల్పి కూతలాపమంట. గింజ మీద పెట్టమన్నది
1: గొంగరాల బీడుగాడ, గింగిరాల గెట్టదూడ చంగు చంగు చంగు మన్నది.
0: గంగరాయి చెట్టు కాడ ఉంగరాల చిట్టి పాప రంగు

ఎంతమవుతారా ఇది వింతమవుతారా ఎంతమవుతారా ఇది వింతమవుతారా బొంగరాల బీడు కాడ గింగిరాల గిట్ట దూడ చెంగు చెంగు చెంగు మన్నది గంగరాయి చెట్టు కాడ ఉంగరాల

అభినందన చిత్రండి కాస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అమెరికా అబ్బాయి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం.

అబ్దుల్ కృష్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసలు ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సిరివెన్నెల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసల గానం.

తేనె మనసులు చిత్రానికి రాజు సీతారాం పిసి శిలాలు పెంచిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:44 దాటి 43 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్ రాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట 16 ఏళ్ల అమ్మాయి చిత్రానికి కేజే యేస్తాస్ వాణిజయరమ్మ అల్పించిన పాట.

0: ఒక్కరికే వందనము.
1: ఊర్మిళ ఏమిటిది?
0: పల్లవి.
1: పల్లవా అల్లరా?
0: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
0: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
1: సరేలే.
0: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
1: ఇదిగో
0: పాడతాను, పాడి తీరుతాను.

అశోక్ చక్రవర్తి చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ ఆలపించిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

తోటరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల ఆల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:03 దాటి 59 అంటే 10:04 దాటి 3 సెకండ్లు అయిపోయింది. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నాది ఆడ జన్మే చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం.

మనమురి కథ చూడడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల అల్పించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దేవుడు చేసిన మనుషులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం.

0: ఆస్తులు అంతస్తులు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీతివరార్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కథానాయకురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీల గానం.
1: హరే చంద్ర.

చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, ఆశాలత, కులకర్ణి ఆల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:39 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విద్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చిక్కడు దొరకడు చిత్రానికి పి సుశీల బృందం ఆలపించిన పాట.

డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పిసిసిల బృందం ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విమల చిత్రానికి ఏపీ కోమల జమున రాణి ఆలపించిన పాట.

అక్బర్ సలీం అనార్కళీ చిత్రానికి మహమ్మద్ రఫీ పిసిసిలో అల్పించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఆరాధన. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ ఎస్ జానకి ఆలపించిన పాట.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.